శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖమాసం 15వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 5వ తేదీ మంగళవారం ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. అర్చన క్షేత్ర దర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బెంగళూరుకి సమీపంలో ఉన్న ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. సమయం 6:19. ఇక బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఇక బెంగళూరులో కావచ్చు, ఆ చుట్టుపక్కల కావచ్చు, ఎన్నో గుడులు ఉంటాయి. అయితే కొన్ని ఈ మధ్యన నిర్మించడం అయితే కొన్ని శతాబ్దాలుగా ఉన్నాయని చెప్తారు. ఇక బెంగళూరుకి దగ్గరలోని పురాతన దేవాలయాల్లో ఒకటి ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఎంతో విశిష్టత ఉందన్నమాట ఈ దేవాలయానికి. దొడ్డబళ్ళాపూర్ సమీపంలోని తుబగేరే అనే ప్రాంతంలో ఉంది దేవాలయం. దూరం నుంచి చూస్తే దాని వాస్తు శిల్పం ఎంతో బాగుంటుందన్నమాట. అంతే ఆ నిర్మాణం కావచ్చు, ఎంత దూరం నుంచి చూసినా అది స్పెషల్గా కనిపిస్తూ ఉంటుందని చెప్తారు అక్కడి వాసులు. ఈ దేవాలయం ఆ ప్రాంతంలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్తారు. ఈ దేవాలయం గురించి విశేషాలు తెలుసుకుందాం ఈ అర్చనలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. సమయం 6:25. ఇక ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా,

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఈ ఆలయం 600 సంవత్సరాల క్రితమే నిర్మించారని చెప్తారు. ఈ ఆలయ నిర్మాణం సాండూరు వంశానికి చెందిన ఘోర్పడే అనే రాజు ఏర్పాటు చేశారట. ఒక దైవ అదే సుబ్రహ్మణ్య స్వామి రాజు కల్లో కనిపించి ఈ విగ్రహాలు ఎక్కడున్నాయో చెప్పారని నమ్ముతారు. ఈ రాజు స్థానికుల సాయంతో స్వయంభూగా వెలిసిన ఈ దయదేవుణ్ణి కనుక్కొని ఆ తర్వాత వాటి చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించారట. అత్యంత విశిష్టమైన లక్షణాల్లో ఒకటి ఈ ఆలయ వాస్తు. ఇది ద్రావిడ వాస్తు శిల్పానికి ఒక చక్కటి ఉదాహరణగా చెప్తారు. దీన్ని హిందూ పురాణాల్లోని అనేక దేవతలు ఇంకా కొన్ని సంఘటనల ఆధారంతో శిల్పాలుగా చెక్కారట. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:36 అర్చన క్షేత్ర దర్శనంలో ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక ఈ ఆలయం యొక్క వైశిష్ట్యాల్లో ఒకటి ఏంటంటే, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు నరసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయాలు రెండు, ఈ విగ్రహాలు రెండు గర్భగుడిలో ఉన్నాయి. అయితే సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం తూర్పు వైపుకు తిరిగి ఉంటే నరసింహస్వామి విగ్రహం ఆయన వెనక పడమర వైపుకు తిరిగి ఉంటుంది. అయితే ఈ రెండు విగ్రహాలని ఒకేసారి చూడడానికి ఎంతో ఆలోచించి ఒక అద్దం ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ అద్దం ద్వారా రెండు ఇద్దరు దేవుల్ని ఒకేసారి చూస్తూ ఒకేసారి పూజ చేసుకోవచ్చట. ఇది ఇక్కడ విశిష్టత. ఇంకా ఈ సుబ్రహ్మణ్యస్వామి ఈ విగ్రహం, నరసింహస్వామి విగ్రహం, రెండు విగ్రహాలు ఒకే రాయితో చేశారని కూడా చెప్తారు. ఇది ఒక వైశిష్ట్యం అక్కడ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 6:45. అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇక ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేశారట. ఎందుకంటే ఈ సర్పాలంటే అయిష్టతకు ప్రసిద్ధి చెందిన విష్ణుమూర్తి వాహనమైన గరుడు నుంచి నాగుల వంశాన్ని కాపాడమని సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామిని ప్రార్థించారు. అందుకే ఈ తపస్సు చేశారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి రూపం 7 పడగల సర్పం. ఇక్కడ ఇంకా ఈ ప్రాంతంలోనే ఆయన ఘటికాసురుడు అనే రాక్షసుని కూడా సంహరించారని నమ్ముతారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దక్షిణ భారతదేశంలోనే సర్పారాధనకు అత్యంత విశిష్టమైందని ముఖ్యమైనదని నమ్ముతారు భక్తులు. ఇక ఈ ఆలయంలో బ్రహ్మ రథోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం అట. దీన్ని ప్రత్యేకమైన ఆచారాలతో జరుపుకుంటారు. ఈ ఆచారాలకి ఎంతోమంది భక్తులు కర్ణాటక తమిళనాడు నుంచి తరలి వస్తారని కూడా చెప్తారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. ఇక డిసెంబర్ నెలలో ఈ ఆలయంలో ఒక సంత జరుగుతుందట. ఇది ఒక వేడుకలో జరుపుతారని చెప్తారు. ఇది పశువుల సంత. సో అందుకని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి అనేక మంది రైతులు, పశు పోషకులు ఇక్కడికి వచ్చి దీని ఒక పండుగలా నిర్వహిస్తారు. ఇది ఒక ఫేమస్ అన్నమాట. అక్కడ ఇక్కడ పాటించే ఇంకో ఆచారం ఉంది, అదేంటంటే ఆలయం దగ్గర భక్తులు సర్ప విగ్రహాలను ప్రతిష్ఠించడం. ఇది ఎన్నో నమ్మకాలకు సంబంధించి ఉంటుందన్నమాట. సో వారి వారి నమ్మకాలను అనుసరించి వీళ్ళందరూ ఒక్కొక్క సర్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ వేలాది సర్ప విగ్రహాలు దర్శనమిస్తాయన్నమాట. సో ఇవన్నీ ఎంతో కన్నుల పండుగగా ఉంటాయని చెప్తారు అక్కడి స్థానికులు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతాల్లో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ గొప్ప ప్రజాస్వామ్యంపై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజల విశ్వాసంతో కమలం మళ్లీ వికసించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ అధ్యకులు నితిన్ నబిన్ను అభినందించారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, భారతదేశాన్ని ఎందుకు ప్రజాస్వామ్యానికి తల్లి అని పిలుస్తారో ప్రపంచం ఈసారి గమనించిందని పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సాధించిన విజయమన్నారు.
1: और चुनावी राजनीति का एक स्वाभाविक हिस्सा होता है, लेकिन 5 प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है. लोकतंत्र, डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
0: ప్రస్తుతం దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లు అనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు.
1: आज देश के 20 से ज्यादा राज्यों में भाजपा एनडीए की सरकारें हैं. हमारा मंत्र है नागरिक देवो भव. हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा भरोसा कर रही है. जनता साफ देख रही है, जहां भाजपा वहां गुड गवर्नेंस, जहां भाजपा वहां विकास.
0: అస్సాం ప్రజలు వరుసగా 3వ సారి బీజేపీ, ఎన్డీఏపై నమ్మకం ఉంచి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేస్తారు. అస్సాం చరిత్రలో ఇదో గొప్ప ఘట్టమని, ముఖ్యంగా టీ ఎస్టేట్ ప్రాంతాల్లో బీజేపీకి అపూర్వ మద్దతు లభించిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీ ఇస్తూ రాష్ట మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్టంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ యోజనకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. బీజేపీ అధ్యకుడు నితిన్ నబిన్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ, 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రజలు బీజేపీ, ఎన్డీపీ చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తల కృషి, అంకితభావం వల్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని నబిన్ పేర్కొన్నారు. దేశంలో 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో చారిత్రక విజయం నమోదు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి, స్వాతంత్ర్య అనంతరం బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో సువేందు అధికారి చేతులు ఓటమి పాలయ్యారు. అస్సాంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి వరుసగా 3వ సారి విజయం సాధించింది. ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ జలుక్ బారి నుంచి విజయం సాధించారు. కేరళంలో యుడిఎఫ్ 99 స్థానాలతో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. అయితే ధర్మడం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థానం నిలబెట్టుకున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అరంగేట్రంలోనే రికార్డు సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొళత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు

0: చేయనుంది. ఉప ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట్ర, త్రిపురలో బీజేపీ విజయం సాధించగా బారామతిలో సునీత్ర పవార్ దేశంలో అత్యధిక ఓటు మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరలేకర్ పినరయి రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ విజయన్ను కోరారు. రాష్ట ఎన్నికల్లో అధికార ఎల్డీఏ ప్రభుత్వంపై యూడీఎఫ్ విజయం సాధించడంతో విజయన్ తన రాజీనామా సమర్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 15 ఏళ్ల తృణమూల కాంగ్రెస్ పాలన ముగింపు పలికి రాష్టంలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభించింది. అత్యంత కీలక భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక బహరంపూర్ స్థానంలో సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఓటమి చెందారు. బెంగాల్ చరిత్రలో అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. పాల్తా నియోజకవర్గంలో పోలింగ్ రద్దవడంతో May 21న మళ్లీ ఎన్నిక జరగనుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలో తమిళిగా వెట్రిక్ కలగం ప్రభంజనం సృష్టించింది. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి, ఈష్ 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు అధికార డీఎంకే 59 స్థానాలకు, ఏఐడిఎంకే 47 స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8,700 ఓట్ల తేడాతో ఓటమి పాలవడం గమనార్హం. ఇక ఉదయనిధి స్టాలిన్ తిరువళ్లికేణి స్థానం నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ టీవీకే అభ్యర్థి కమిడి చేతిలో ఓడిపోయారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటివరకు సుమారుగా 11,100 టన్నులకు చేరుకున్నాయని, అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 2 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడినట్టుగా సుజాత శర్మ వెల్లడించారు.
1: कमर्शियल एलपीजी में 70% तक की आपूर्ति की जा रही है. अभी तक लगभग 2,15,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है और ऑटो एलपीजी की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $6.27 పెరిగి $114.44 ముగిసింది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు $4.48 పెరిగి $106.42 వద్ద స్థిరపడింది. గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన పెరగడం సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో చమురు ధరలు పెరిగాయి. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, భాగేశ్వర్, పిథార్గౌర్ జిల్లాలో రాగల 24 గంటల్లో పిడుగులు, వడగళ్ల వాన, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో కొండ ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈరోజు వడగళ్లు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో కశ్మీరీ గేట్, ఇండియా గేట్, అక్షర్ధామ్, సఫ్దర్జంగ్, నెహ్రూ స్టేడియం, డిఫెన్స్ కాలనీ వంటి ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో వాంకడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్ల గోల్పై ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 6 స్థానం చేరుకుని ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై ముంబై ఇండియన్స్

0: ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం, పైల్స్ ప్రాబ్లం, ఈ అంశం గురించి డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పైల్స్, అర్షమలలు ఈ సమస్య గురించి ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి డాక్టర్ జీకే రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చాలామంది ఈ అర్షమలలు పైల్స్ సమస్యతో బాధపడుతుంటారు, కానీ అది ఒక సున్నితమైన అంశంగా భావిస్తూ 10 మందిలో చెప్పలేక ఆ సమస్యను మరింత తీవ్రతరమైనంత వరకు వేచి చూస్తుంటారు. అసలు ఈ పైల్స్ అంటే ఏంటి డాక్టర్ గారు, అది ఎలా ఫామ్ అవుతాయి?
1: పైల్స్ అనేది ఫస్ట్ వాడుకగా అందరూ చెప్పుకునే పదం అర్షమొలలు అని చెప్తుంటారు. మొలలు వచ్చినాయి లేకుంటే అర్షలు వచ్చినాయి, అర్షమొలలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మలద్వారం దగ్గర ఎటువంటి నొప్పి, బాధ, రక్తస్రావము, ఎటువంటి సమస్య వచ్చినా కూడా అందరికీ వాడుకగా ఉండే పదం అర్షమొలలు. సమస్య అక్కడ అర్షమొలలు వచ్చినాయని చెప్పి డిస్కస్ చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఇక్కడ అర్షమొలలు పైల్స్ అనేది చూసినట్టయితే మనకి వాటిని మనం హెమరాయిడ్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఎక్కడైతే మనకి ఒత్తిడి తీవ్రంగా పెడుతూ మలవిసర్జన చేసే క్రమంలో మలబద్ధకం ఉన్న వాళ్ళలో, ఒత్తిడితో కూడిన మలవిసర్జన చేసే వాళ్ళలో ఈ యానల్ మ్యూకోజా కుషన్స్ అనేది బాగా ఒత్తిడికి గురై అక్కడ ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థ ఒక్కసారిగా బ్లడ్ అనేది ఎక్కువ పంప్ అవడం వల్ల మ్యూకోజా అనేది బల్జై బయటికి రావడం జరుగుతుంది. దాన్నే మనం అర్షమొలలు అని చెప్తా ఉంటాం. చేతికి మనకి ఒక లావుగా బల్జిలాగా మాంసం ముద్దలాగా చేతికి తగులుతూ ఉంటుంది వాష్ చేసుకునే క్రమంలో. సో వాటిని మనం పైల్స్ అని చెప్తూ ఉంటాం. సో ఒక బలూన్లోకి గాలి ఉదితే ఏ విధంగా అయితే బలూన్ బల్జై తెలుస్తుందో మనకి చేతికి, అదే విధంగా యానస్ దగ్గర మనం వాష్ చేసుకునే దగ్గర చేతికి లావుగా ఒక దుర్మాంసం కనిపిస్తుంది, వాటినే మనం అర్షమొలలు అని చెప్పచ్చు.
0: దానికి రకరకాల స్టేజెస్ ఉంటాయంట డాక్టర్ గారు, నిజమా?
1: ఖచ్చితంగా అండి. వాటి ఎలివేట్ అయ్యే ఒకటి అవి వచ్చే ప్రదేశాన్ని బట్టి, ఇంకొకటి ఆ మాస్ ఎంత లావు అయింది, ఎంత బల్జై బయటకు వచ్చింది, ఎంత ఇన్ఫ్లేమ్ అయింది అనే దాని మీద ఆధారపడి వాటిని మనం స్టేజెస్ కింద వివరిస్తూ ఉంటాం. ఇప్పుడు వాటిలో స్టేజెస్ గురించి తెలుసుకోవాలి, అట్లాగే అవి వచ్చే ప్లేసెస్ గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మనకి మల విసర్జన మార్గాన్ని ఒక గోడ గరియానంతో పోల్చినట్లయితే మనకి 12 to 12, 360 degrees ఉంటుంది. యానల్ ఆర్ఫెస్, పేషెంట్ని ఒక లైడౌన్ పొజిషన్లో పడుకోబెట్టి యానల్ ఆర్ఫెస్ని చూసినట్లయితే పైన నుంచి కింద 12 to 6, 12 to 6, మళ్ళీ 6 to 12, ఆ విధంగా చూసినట్లయితే మనకి నెంబర్ 3 దగ్గర మాసెస్, పైల్ మాసెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే నెంబర్ 7 దగ్గర పైల్ మాసెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నెంబర్ 11 దగ్గర పైల్ మాసెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3 o'clock, 7 o'clock, 11 o'clock ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఆ ఏరియాలోనే ఎందుకు రావాలి అంటే అక్కడ హెమరాయిడల్ ఆర్టరీస్ ఆర్ వెయిన్స్, అక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఈ సమస్య మలబద్ధకం కానీ లేకుంటే హెరిడిటరీగా కావచ్చు, అక్కడ ఉన్న మజిల్ వీక్నెస్ వల్ల కావచ్చు, ఒత్తిడితో కూడిన జీవన విధానం కావచ్చు, దానివల్ల ఎక్కువ ఫ్లో, బ్లడ్ ఫ్లో అనేది ఒక్కసారిగా ప్రెషరస్గా రావడం వల్ల అక్కడ మ్యూకోజ్ అనేది ఎలివేట్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. దానివల్లే మనకి అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలోనే మనకి ఈ మాసెస్ అనేది బల్జయ్యి బయటకు తెలుస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఆ మాస్ బల్జయ్యే విధానాన్ని బట్టి మనం గ్రేడ్స్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అండ్ ఫైనలీ ప్రొలాప్స్, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. సో వీటిలో మనకి ఇంకొకటి, ఇంకొక విధంగా కూడా చెప్తూ ఉంటాం. ఎక్స్టర్నల్ అంటే బయట వైపు మన కంటికి కనిపించే దగ్గర, అట్లాగే చేతికి తగిలే ప్రదేశం, అట్లాగే ఎక్స్ట్రో ఇంటర్నల్ బయట నుంచి లోపల వైపు పరుచుకున్నట్టు పెరుగుతుంది. ఇంకొకటి కేవలం ఇంటర్నల్ లోపలికి మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా ఎక్స్టర్నల్, ఇంట్రో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఈ విధంగా మనం డివైడ్ చేస్తూ ఉంటాం, వాడుకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఒక వైద్యుడు క్లియర్గా ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది గుర్తించడం జరుగుతూ ఉంటుంది.

0: దాని విధంగానే ఆ చికిత్సా విధానాలు జరుగుతూ ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీరు వైద్యుడు వ్యక్తిగతంగా పర్సనల్ గా పరీక్ష చేసినప్పుడే ఇది తెలియడం జరుగుతుంది అంటున్నారు కదా, ఇలా కాకుండా ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లు పరీక్షలు ఏమైనా ఉన్నాయా?
0: ఖచ్చితంగా ఉన్నాయండి. వీటిలో గ్రేడ్స్ అని చెప్పి ఇందాక మనం అనుకున్నట్లు వీటిలో ప్రధానంగా చూసినట్టయితే సిగ్మాయిడోస్కోపీ అనే టెస్ట్ ద్వారా మనకి లోపల మ్యూకోజ అంటే యానల్ ఆరిఫైస్ నుంచి ఇంటర్నల్ గా యానస్ ద్వారా రెక్టము సిగ్మాయిడ్ కలాని వరకు కూడా కెమెరాతో కూడిన ట్యూబ్ ని ఇన్సర్ట్ చేసి లోపల నుంచి దాన్ని విజువలైజ్ గా చూస్తూ చేసే పరీక్షా విధానం అది సిగ్మాయిడోస్కోపీ. సో ఆ స్కోపీ విధానంలో మనకి వివరంగా క్లియర్ గా తెలుస్తుంది ఈ అర్షమూలలు కానీ పైల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఆ పరీక్షలో పూర్తిగా అవగతమవుతుంది.
1: డాక్టర్ గారు, అసలు ఈ పైల్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు? మీరు చెప్పినట్టుగా అది హెరిడిటరీగా రావచ్చు, యానల్ మజిల్స్ దగ్గర ఉండే వీక్నెస్ వల్ల రావచ్చు, ఇవి కాకుండా సర్వసాధారణంగా వచ్చే కారణాలు ఏంటంటారు?
0: యూజువల్ గా మనకి జీవనశైలి వ్యాధి కింద తీసుకుంటాం దీన్ని. జీవనశైలి వ్యాధిలో ప్రధానంగా చూసినట్టు ఇప్పుడు పూర్వం మనకి తల్లిదండ్రులకు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పే పరిస్థితి ఉండేది. ఇవాళ దానితో సంబంధం లేకుండా ప్రొఫెషనల్ గా వీళ్ళు చేసే కార్యక్రమాలు రోజువారీ అవర్స్ టుగెదర్ గంటల తరబడి కూర్చొని పనిచేసే వాళ్లలోను, అట్లాగే ఎక్కువ డ్రైవర్స్
1: ఆటో
0: లాంగ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, బైక్ డ్రైవింగ్, సో రోజువారీ చేసుకునే పనులు వాళ్ళు కూడా వాళ్ళ సహకారం కోసం కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ సపోర్ట్ కోసం కావచ్చు, రెస్ట్ లేకుండా ఈ విధంగా గంటల తరబడి బైక్ డ్రైవింగ్ ఇవి చేయడం అనేది ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారంటే డ్రైవింగ్లో ఉన్నాము ఎక్కువ సమయం. సో దీనివల్ల ఏంటంటే జీవన శైలి వ్యాధి కాబట్టి ఫస్ట్ మనం మన శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే మనం చేస్తూనే ఒత్తిడితో కూడిన పనిని మీద జాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ మోటార్ ఫీల్డ్ ఒకటి, అట్లాగే లాంగ్ సిట్టింగ్ ఒకటి, ఇంకొకటి మనం తీక్ష్ణమైన పదార్థాలు ఆహారంగా భుజించడం అంటే బాగా మాంసాహారం అతిగా తీసుకోవడం, హై ప్రోటీన్ డైట్ అని చెప్తూ ఉంటాం, అట్లాగే బాగా వేడి చేసే పదార్థాలు అని చెప్తూ ఉంటాం. మనకి ఆయుర్వేద పరంగా చూసినట్టు మనకి శొంఠి మిరియాలు ఇటువంటి మసాలా దినుసులు కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కానివ్వండి బాగా అతిగా భుజించడం, మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మనకి ఈ శరీరం గతంగా ఉన్న ఉష్ణతత్వం అనేది, ఉష్ణ వీర్య పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది. అట్లాగే కారం ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, రాత్రిపూట మిడ్ నైట్ డిన్నర్స్ అయిపోయినాయి, ఇప్పుడు అంతా కూడా జీవనశైలి మారిపోయింది. సో అట్లాగే ఇంకొక సమస్య ఏమవుతుందంటే రాత్రిపూట నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ఒకరు కాల్ సెంటర్ వర్క్స్ చేసేవాళ్ళు, వీళ్ళలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందు కేవలం మనకి ఈ బస్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ వీళ్ళు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది సమస్య బారిన పడే వాళ్ళలో, ఇప్పుడు మామూలు నార్మల్ ఏజ్ తో సంబంధం లేకుండా చాలా చిన్న చిన్న వయసులోనే ఈ పైల్స్ బారిన పడి దగ్గరకు వస్తున్న వాళ్ళని చూస్తున్నాం మనం.
1: ఒక విధంగా ప్రకృతి నిర్ణయించిన జీవన విధానానికి వ్యతిరేకంగా అంటే మీరు అన్నట్టుగా మిడ్ నైట్ బిర్యానీలు, సమయం తప్పి కాలం దాని కాలంలో భోజనం చేయడము, నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా దీనికి కారణమంటారా?
0: ఖచ్చితంగా కారణమవుతుంది. ఇప్పుడు యూజువల్ గా మనం జీవనశైలి తీసుకుంటే మినిమం 6 నుంచి 8 గంటలు సరియైన నిద్ర, ప్రశాంతమైన నిద్ర, డిస్టర్బెన్స్ లేని స్లీప్ అనేది అవసరం. దానికి తోడు రోజువారీ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ గా చేసే శారీరక శ్రమ, వాళ్ళు రోజు చేసే ఒత్తిడితో కూడిన జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఆహారం తీసుకునే విధానం అని చెప్తాం. సో వీటి మీద జాస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రెగ్యులర్ గా యాక్టివిటీస్ చేస్తూ శరీరానికి నీటి శాతం తక్కువగా అందించడం, వీటితోటి ఈ సమస్య ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.
1: కాన్స్టిపేషన్, మలబద్ధకం కూడా ఒక కారణం అంటారా?
0: ఖచ్చితంగా అండి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆహార విహారాలు, ఫస్ట్ మనం మాంసాహారం అతిగా భుజించడం వల్ల హై ప్రోటీన్ డైట్స్, ఇంకోటి జిమ్ చేసే వాళ్ళలో వెయిట్ లిఫ్టింగ్, బార్ లిఫ్టింగ్ బాగా హైవీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళలోనూ ఈ యానల్ కుషన్స్ అనేవి బల్జ్ అయ్యి బయటికి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.
1: వాళ్ళ పూర్తి శ్రమను ప్రెషర్ అంతా లోవర్ బ్యాక్ లో పెడతారు కాబట్టి అక్కడ ప్రెషర్కి లోనయ్యే అవకాశం
0: ఖచ్చితంగా ఉంటుంది. ఈ శారీరక శ్రమ పర్టికులర్ గా జిమ్ చేసి బాడీ బిల్డ్ చేసే వాళ్ళలో ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళు ఈ ప్రెషర్ తో పాటుగా హై ప్రోటీన్ తీసుకోవాలనే ఒక ప్రెషర్ లో ఉంటుంటారు. ఆహారంలో కూడా చాలా ఎక్కువగా ప్రోటీన్, మాంసాకృతులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు,
1: ఫైబర్
0: తగ్గించేస్తారు. దీంతో ఏంటంటే ఈ రెండు విధాలుగా సమస్య ఇంకాస్త తీవ్రతరం అవుతూ ఉంటుంది వాళ్ళలో.
1: ఒకవేళ ఆహారంలో సరైన ఫైబర్ కంటెంట్, కాయగూరలు ఇవన్నీ గనక తీసుకున్నట్లయితే మలబద్ధకం నుంచి దూరం అవడంతో పాటు ఈ పైల్స్ ఫామ్ కాకుండా కూడా కాపాడుకోవచ్చు.
0: ఖచ్చితంగా కాపాడుకోవచ్చండి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి ఆహారంలో బ్యాలెన్స్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఆహారం నియమాలు జాగ్రత్త చేసుకున్నట్లయితే ఈ సమస్యలు రాకుండా కూడా చూసుకునే వెసులుబాటు ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఒకవేళ పైల్స్ వచ్చాయి అన్నట్టు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఏ రూపంలో అయినా వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్య విధానంలో ఏ రకమైన చికిత్స అందుబాటులో ఉంది?
0: ఇప్పుడు యూజువల్ గా ఫస్ట్ స్టేజ్ లో ఎప్పుడు కూడా పేషెంట్ డాక్టర్ ని గమనించడం అనేది, డాక్టర్ దగ్గర విజిట్ చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే చూస్తున్నాం డే టు డే ప్రాక్టీస్ లో చూసినట్లయితే.
1: అంటే ఎందుకు చెప్పాలి అని ఒక స్టిగ్మాతో ఎవరు ముందుకు రారు.
0: స్టిగ్మా ఒకటి, ఇంకొకటి అక్కడ ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి కూడా భయంతో, ఇంట్లో కూడా డిస్కస్ చేయకుండా వాటిని దాచిపెట్టుకుని దగ్గరలో మెడికల్ షాప్ కు వెళ్ళిపోయి వాళ్ళు అడ్వైజ్ చేసిన మందులు వేసేసుకుంటూ డాక్టర్ తో సంబంధం లేకుండా ఫస్ట్ అసలు ఏమొచ్చిందనేది కూడా

0: అవగాహన లేకుండా మందులు వేసుకునే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ స్టేజ్ లో ఉందని ఒక్కసారి వచ్చినట్టయితే మనకి వాటిలో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వరకు కూడా కేవలం ఔషధ చికిత్సతోటే పూర్తిగా నయం చేయొచ్చు. ఔషధ చికిత్సతో పాటుగా ఆహారంలో జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది.
1: అంటే తొలినాళ్లలోనే గనక గుర్తించి వైద్య సహాయం తీసుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా తగ్గించవచ్చు.
0: నెక్స్ట్ స్టేజ్ డిసీజ్ ఎవల్యూషన్ అయితే ఇమ్మీడియట్ గా ఆపేస్తూ ఉన్న వ్యాధిని తగ్గించే విధంగా ఖచ్చితంగా ఆయుర్వేద ఔషధాలతో పాటుగా ఆహారంలో మార్పులు చేసుకోవడం చేత పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ చూసినట్టయితే మనకి గ్రేడ్ 3 ప్రొలాప్స్ అని చెప్తూ ఉంటాం. వీటిలో బాగా పూర్తిగా బల్జ్ అయిపోయి యూజువల్ గా చాలా మందికి చూసినట్టయితే మనకి ఈ బల్జెస్ ఏవైతే ఉంటాయో బయటకు వచ్చిన తర్వాత మల విసర్జన అయిపోయిన తర్వాత మాస్ ఏదైతే కంప్లీట్ గా బయటకు వచ్చిందో కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వేలుతోటి లోపలికి పెట్టుకుంటే కంప్లీట్ గా ప్రెషర్ చేస్తే కానీ మళ్ళీ లోపలికి వెళ్ళలేదు, మాస్ అలానే ఉండిపోతుంది సార్ బయటకు వచ్చాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం థర్డ్ స్టేజ్ గా గుర్తించవచ్చు. అట్లాగే పూర్తిగా బయటకు వచ్చి ఈవెన్ ఫింగర్ అప్లై చేసి ప్రెషర్ చేసినా కూడా లోపలికి వెళ్లకుండా మళ్ళీ అలానే ఉండిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఫోర్త్ స్టేజ్ అంటూ ఉంటాం. దాన్ని ప్రొలాప్స్ మాస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్ని మనకి ఆయుర్వేద పద్ధతిలో కూడా కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్ వచ్చేసినాయి చికిత్సా విధానాలు. వాటిలో క్షారసూత్ర క్షారకర్మ అంటుంటాం. ఈ క్షారకర్మ అంటే ఆల్కలైడ్ మెడిసిన్ ని ఏదైతే మాస్ ఉందో ఆ మాస్ మీద పర్టికులర్ ఏరియాలో దాన్ని సరౌండింగ్ చుట్టూరు తగలకుండా ఈ క్షారము ఔషధాలతో తయారైన క్షారాన్ని ఆ పర్టికులర్ ఏరియాలో అప్లై చేయడం వల్ల 1-2 నిమిషాల్లోనే అది పూర్తిగా కలర్ మారిపోయి మొత్తం కూడా నెక్రోసిస్ అయిపోతుంది, మొత్తం దగ్గరికి అయిపోయి మొత్తం ఎండిపోయినట్టు అయిపోతుంది. తర్వాత ఒక 3-4 రోజులు ఔషధాలు అప్లై చేయడం జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా అది డ్రై అయిపోయి రాలి పడిపోతూ ఉంటుంది. సో దీన్నే క్షారకర్మ అని చెప్తుంటాం. క్షార సూత్ర అంటే ఏమవుతుందంటే మాస్ మరీ పెద్దగా ఉండి సివియర్ గా ఇందాక నేను చెప్పినట్టు ప్రొలాప్స్ అయి బయటకు వచ్చేస్తే దాని బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ దగ్గర మెడికేటెడ్ ఆల్కలైడ్ కోటెడ్ థ్రెడ్స్ అంటాం, వీటిని క్షార సూత్రాన్ని కూడా అంటూ ఉంటాం. మందులతో కోట్స్ లాగా వేసిన దారం అది. సో దాన్ని బేస్ ఆఫ్ ద మాస్ దగ్గర ఏదైతే మూలం ఉందో ఆ మాస్ మూలం దగ్గర టైట్ గా లైగేట్ చేసేసి సరౌండింగ్ అంతా కూడా మొత్తం క్లీన్ చేయడం వల్ల ఏంటంటే అది ఒక 3-8 డేస్ లోపల రాలి పడిపోతుంది. ఆ పడిపోయిన దగ్గర ఉన్న చిన్న గాయం కూడా తర్వాత 1-10 రోజుల లోపల రెగ్యులర్ గా మనం ఘృతాలతో తయారైన ఔషధాలు ఉంటాయి ఆయుర్వేదంలో అది రెగ్యులర్ గా అప్లై చేయడం చేత పూర్తిగా ఆ గాయం కూడా మానిపోతుంది, మళ్ళీ అదే ప్లేస్ లో రావడం అంటూ జరగదు.
1: ఒక విధంగా చెప్పాలంటే ఈ క్షారసూత్ర ద్వారా ఈ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో ఉన్న పైల్స్ పూర్తిగా నయమయ్యే అవకాశం డాక్టర్ గారు, మనం సామాన్యంగా కొంత చూస్తుంటాం అక్కడక్కడ టెంట్లు వేసుకొని పైల్స్ ఫిస్తులకు మేము చికిత్సలు చేస్తామని ఈ చిట్కా వైద్యాలు యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో చూసి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి, ఎంతవరకు హాని చేయగలవు?
0: ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ట్రెడిషనల్ గా ప్రాక్టీస్ చేస్తూ పేరుకేమో ఆయుర్వేదం క్షారసూత్రం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇంటర్నల్ గా కొన్ని ప్రాక్టీసెస్ చాలా రూడ్ ప్రాక్టీసెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. హెరిడిటరీ అంటే పూర్వం నుంచి తల్లిదండ్రుల నుంచి ప్రాక్టీసెస్, కుటుంబ పరంగా చేస్తున్న ప్రాక్టీసెస్ చాలా మందికి ఏంటంటే సైంటిఫిక్ గా అక్కడ ఫిజియోలాజికల్ గా కానీ సైంటిఫిక్ గా అనాటమికల్ గా కూడా నాలెడ్జ్ లేకపోవడం చేత కొంత దుష్ప్రభావాలే ఎక్కువగా చూస్తున్నాం. వాటి వల్ల ఏంటంటే చాలా రూట్ ప్రాక్టీసెస్ వల్ల కొంత అక్కడ నార్మల్ టిష్యూ కూడా డ్యామేజ్ అయ్యి వాళ్ళకి సమస్యలు ఇంకా తీవ్రతరం అవడంతో పాటుగా ఫిస్టుల లాంటి సమస్యలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా చూస్తున్నాం మేము.
1: అంటే మామూలుగా ఏదో సామెత చెప్పినట్టు ఉండనాలుగా మందేస్తే ఉండనాలుగా ఊడిపోయినట్టు, తెలిసి తెలియని వైద్యం మీద ప్రయత్నం చేసినట్లయితే మేలు కంటే కీడు ఎక్కువ జరిగే అవకాశం
0: సమస్య ఉన్నాయి, ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి.
1: అలాగే డాక్టర్ గారు, ఈ సోషల్ మీడియాలో చూస్తూ 5-10 నిమిషాల వీడియోస్ నిష్ణాత్ వాళ్ళ యొక్క అంటే వ్యక్తిగతంగా వాళ్ళు డాక్టరా కాదా లేదంటే చిన్న చిన్న అక్కడక్కడ బిట్స్ తీసుకొని యూట్యూబ్ లో రీల్స్ చేస్తున్నారు, వీటిని చూసి కూడా కొందరు తెలివి తక్కువగా వైద్యం ప్రయత్నం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: నాలెడ్జ్ కోసం అవి తెలుసుకోవడంలో తప్పలేదు, కానీ ప్రాక్టీసెస్ మాత్రం చాలా పొరపాటు అండి. ఎందుకంటే దాన్ని తెలుసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి వాళ్ళ సహకారం తీసుకున్న తర్వాతనే వాటిని అవలంబిస్తుండం మంచిది. ఎందుకంటే అది తెలిసింది మనం చూసాము దాని రిలయబిలిటీ అంటూ తెలియకుండా ప్రాక్టీస్ చేయడం అనేది మాత్రం చాలా పొరపాటు, అటువంటి చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. ఏదేమైనా కానీ పైల్స్ అనేది తొలినాళ్లలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా మొదటిగా డాక్టర్ని సంప్రదించి ఫిజికల్ గా పరీక్ష చేయించుకొని దానికి సంబంధించిన ఔషధాలు కానీ ఆహార నియమాలు కానీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా పూర్తిగా నయం చేసుకునే వెసులుబాటు ఉంది ఔషధాలతోనే.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.

మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పైల్స్ ప్రాబ్లం ఈ అంశం గురించి డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన పాట కోసం. మరి ఈనాటి మొదటి పాట శంకరాభరణ సినిమా నుంచి మాకు ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు లక్ష్మీకాంత్ రవళి రామకృష్ణ విహాన్ష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య అండాలు చంద్రశేఖర్ శ్రీకాంత్ కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమరకుర్తి నుంచి బొమ్మదైన లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పృథ్వీనారాయణ వీరందరి కోసం శంకరాభరణం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సాహిత్యం కేవీ మహాదేవన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:38. జనరంజన్లో తర్వాతి పాట స్వయంవరం సినిమా నుంచి KJS దాస్ పాడిన ఈ పాట. మరి ఈ పాట కోసం మెసేజ్ చేస్తున్నారు CH విజయకుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి, M ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి, నల్గొండ నుంచి సందీప్ మమత అక్షయ్ మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. జిబ్లాక్పల్లి నుంచి చిక్కా చక్రపాణి చందనగర్ కూడా కోరుతున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్.

0: tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 7:45. స్వయం కృషి సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు. కృష్ణా జిల్లా పెడల నుంచి అప్పలరాజు, నాగారం నుంచి దొడ్ల లావ దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ వీరి కుటుంబ సభ్యులు. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు ప్రశాంతి నగర్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు, పద్మ, వనస్థలపురం నుంచి డోనాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుంచి, రవి బోరబండ నుంచి, అంకుశాపురం నుంచి డోనాల సుదర్శన్, విశ్వ విధుబాబు, రాఘవిభాస్. వీరందరి కోసం ఈ పాట

0: విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: జనరంజన మా కోసం గోరంత దీప సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, రవికుమార్ ఆల్మాసిగూడ నుంచి, రవి బోరబండ నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, సఫిల్గూడ నుంచి దుర్గా సారథి, బండి కృష్ణగౌడ్ కీసర మండలం గోదమకొంట గ్రామం నుంచి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ మహమ్మద్, జైనుద్దీన్ స్నేహభాను, అభేద, ఐష కోరుతున్నారు. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, వీరి కుటుంబ సభ్యులు. గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్చరణ్. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను. వీరందరి కోసం గోరంత దీపం సినిమా నుంచి పీ సుశీల పాడిన ఈ పాట

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ముందడుగు సినిమా నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు చోడవరపు నాగేశ్వర రమాదేవి లక్ష్మీ శశాంక్ గాయత్రి వీరి కుటుంబ సభ్యులు. ఇంకా బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి కూడా కోరుతున్నారు. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఎద్దమైలారు నుంచి దేవునేని వీరయ్య యాదమ్మ, లక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి వీరందరి కోసం ముందడుగు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

0: करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:15 దాటింది. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో నమస్కారం అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్కారం సార్, నేను నాగనాథ్ గుప్తా, నిజామాబాద్.
0: నాగనాథ్ గుప్తా గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్. ఈ రోజు శివరంజని సినిమాలో జోరు మీదున్నావు తుమ్మేదాని పాట వినిపించాను సార్.
0: చాలా చక్కటి పాటాడు గారు జనరంజని కార్యక్రమంలో శివరంజని సినిమా నుంచి మీకోసం ఈ అద్భుతమైన పాట.

0: హలో, నమస్కారం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం మీకు.
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: ప్రభాకర్ అండి, రామోజీ ఫిలిం సిటీ నుంచి మాట్లాడుతున్నాను.
0: ప్రభాకర్ గారు నమస్తే, చెప్పండి.
1: న్యాయం మీరే చెప్పాలి నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సంగీతానివో సాహిత్యాను ఈ పాట.
0: చాలా మంచి పాట అడిగారు ప్రభాకర్ గారు మీకోసం, మీరు అడిగిన పాట.

0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి.
0: త్రిమూర్తులు గుప్తా గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు సార్?
0: నేను కూడా చాలా బాగున్నానండి. చెప్పండి, జనరంజన కార్యక్రమంలో ఏ పాట కావాలి మీకు ఇవాళ?
1: చల్లని నీడ ఈ చిత్రంలో జానకి గారు పాడిన పాట, నాండెడ్డి గారు రచనకు సంగీతం టి చలపతిరావు. మల్లెల కన్నా జాబిల్లి కన్నా పాట ప్రసారం చేయరా సార్?
0: చాలా చక్కగా పాడారు మీరు కూడా, ఆ పాట మీకోసం ప్రసారం చేస్తున్నాం, వినండి.

గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మార్కండే గారు, చెప్పండి, జనరంజన్ లో ఇవాళ ఏ పాట అడుగుతున్నారు? చీరలోని గొప్పతనం తెలుసుకో. తప్పకుండా అండి, మీరు అడిగిన పల్లకిలో పెళ్లి కూతురు సినిమా నుంచి అద్భుతమైన పాట వచ్చేస్తోంది, కోసం వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజనికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు అరుణ.
0: అరుణ గారు నమస్కారం అండి.
1: నమస్తే.
0: చెప్పండి, ఈ రోజు జనరంజన కార్యక్రమంలో ఏ పాట కావాలి మీకు?
1: బెబ్బులి సినిమాలో వెన్నెలే మల్లెలైన వేళ పాట.
0: చాలా మంచి పాట అడిగారండి. మీకోసం బెబ్బులి సినిమాలో ఆ పాట వచ్చేస్తుంది, వినండి.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కొరిన సినీగీతాలు విన్నారు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:43. ఇప్పుడు విందాం అడవి సింహాల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
2: సమయం 8:49. ఇప్పుడు విందాం ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసుశీల పడిన పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. నగర సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐయుఎం సంయుక్తంగా అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్ 2026 నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్త డిగ్రీ పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం www.niuem.org.in వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న పనులు క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శనగ జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రిమండలి ఆదేశించింది. కొనుగోళ్ల కోసం 1369 కోట్ల రూపాయల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహించబోతున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఏపీలు

నిన్న సమాచారం పంపారు. ఏఎన్యు దూరవిద్య అభ్యర్థులు లైబ్రేరియన్ పోస్టులకు అనర్హులైన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉంటాయని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదంపై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని, వారి ఆకాంక్షను ఆ రాష్ట్ర ప్రజలు నెరవేర్చారని కేంద్ర బొగ్గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాని ప్రభావం తెలంగాణపైన ఉంటుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధ్ర చిక్కుపోయిన విదేశీ నౌకలు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రాజెక్టు ఫ్రీడమ్ను ప్రకటించారు. ఈ మేరకైన ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. ఇక ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. మధురమైన పాటలతో ఎవర్ గ్రీన్ హిట్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఈరోజు ముందుగా విందాం ప్రేతమ్మ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య స్వర్ణలతా బృందం పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:08. మరి ఇప్పుడు విందాం డిటెక్టివ్ నారద సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకేస్తమా
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: エヴァグリーンヒッツ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 10:15. మరి ఇప్పుడు విందాం పెద్దరికం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట భువనచంద్ర కీర్తన్ రాజ్కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. సమయం 10:32. సరిగమ్మల సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: వాణి నిలయంలో సమయం 11 గంటలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శనగ జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రిమండలి ఆదేశించింది. కొనుగోళ్ల కోసం 1,369 కోట్ల రూపాయల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా, ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉప సంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసు సీబీఐ విచారణకు అప్పగించాలని రాష్ట మంత్రిమండలి తీర్మానించింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న పన్నులు క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నగర సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఐయుఎం సంయుక్తంగా అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్ 2026 నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్త డిగ్రీ, పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం www.niuem.org.in వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహిస్తున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఏపీలకు నిన్న సమాచారం పంపారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థకు చెందిన న్యూట్రీహబ్ సహకారంతో మిలెట్ మార్వెల్స్ సంస్థ రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం జాతీయ మిషన్ నిన్న హైదరాబాద్లో ఐఐఎంఆర్లో ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ సత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి దీన్ని ప్రారంభించారు. న్యూట్రీహబ్ డైరెక్టర్ సీఈఓ స్టాన్లీ

మిలెట్ మార్వెల్స్ వ్యవస్థాపకులు సీఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఈనాటి గుర్తుకొస్తున్నాయి బయోపిక్ స్పెషల్. మరి ఒక మంచి మూవీ గురించి మాట్లాడేసుకుందామా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ స్టోరీస్ చాలా వచ్చాయి, చాలా మూవీస్ హిట్ కూడా అయ్యాయి. కొన్ని మూవీస్ చూశాక వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా జరిగిందనమాట. అంటే ఆ మూవీ చూసిన తర్వాత ఓహో ఎవరు వీళ్ళు అని తెలుసుకోవడం, ఆ క్యూరియాసిటీ అలా పెరిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాంటి మూవీనే ఆకాశమే నీ హద్దురా. టైటిల్ వినగానే ఆల్మోస్ట్ మీకు నేను చెప్పబోయే విషయం తెలిసిపోయి ఉంటుంది కదా. ఎయిర్ డెక్కన్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించి అతి తక్కువ ధరకే ఫ్లైట్ ఎక్కాలనే కోరికను తీర్చిన ఒక మహానుభావుడి కథ ఇది. తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన ఆ హీరో ఎవరు, ఏంటా కథ, అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను. ఈలోపు ఒక సాంగ్ వినేయండి.

మీరు విన్న ఈ అద్భుతమైన పాట గజనీ మూవీలోది. హ్యారిస్ రాఘవేంద్ర బాంబే జయశ్రీ పాడిన ఈ పాట ఎంతో అద్భుతంగా రాసింది వెన్నెలకంటి. సంగీతం హ్యారిస్ జయరాజ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నేను మీ రోజీ. మనం గుర్తుకొస్తున్నాయిలో తెలుసుకుంటున్నాం ఈరోజు బయో

0: பிக் ஸ்பெஷல் ఆకాశమే నీ హద్దుర క్యాప్టెన్ గోపీనాథ్ సార్ లైఫ్లోని కొన్ని అంశాలను ఆధారంగా తీసుకుని ఈ మూవీ తీశారు. అండ్ ఈ అంశాలన్నీ కూడా సింప్లీ ఫ్లై అనే పుస్తకం ఆధారంగా తీసుకున్నవి. లైక్ అసలు అంటే ఆ ఆలోచనకు బీజం ఎక్కడ పడింది, అందులో గోపీచంద్ గారి అమ్మ పాత్ర ఏంటి, తను అనుకున్న ఆశయాన్ని సాధించేందుకు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు లాంటి విషయాలు ఈ మూవీలో ఉన్నాయి. రియల్ లైఫ్లో హీరో గోపీనాథ్ గారైతే రీల్లో హీరో సూర్య గారు ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. మిక్స్డ్ ఎమోషన్స్, వండర్ఫుల్ యాక్టింగ్తో ఆడియన్స్ని మెప్పించారు. ఈ మూవీలోని పాత్రలు ఇప్పటికీ మనకి మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాము అనే భావాన్ని కలిగిస్తాయి. మీకు అసలు ఈ మూవీలో బాగా నచ్చిన పాట ఏంటి నాకు ఒక మెసేజ్ చేసేయండి 04023240852 నెంబర్కి. ఇప్పుడు మీకోసం వండర్ఫుల్ సాంగ్ వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.
1: చెలి మను పరిమళం మనసుకి.

0: ఘర్షణ మూవీ నుండి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట విన్నారు. సాహిత్యం కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం బయోపిక్ స్పెషల్. అందులో ఏ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆకాశమే నీ హద్రా మూవీ గురించి. ఈ మూవీని హీరో సూర్య వన్ మ్యాన్ షోలా చేశారు. రియల్ లైఫ్లో గోపీచంద్ గారు చేసిన ప్రయత్నం అంతా ఈ మూవీలో హీరో సూర్య యాక్టింగ్ చూస్తే అర్థమవుతుంది. అంటే అతను తను ఎంత కష్టపడ్డాడు ఏంటి అని. ఒక విమాన సంస్థ పెట్టడానికి చేసిన ప్రయత్నం సూపర్. రియల్ స్టోరీకి సినిమాటిక్ ఫిక్షన్స్ యాడ్ చేసి హీరో గారి యాక్టింగ్తో సక్సెస్ గ్రీన్ ఫ్లాగ్ ఊపింది అని చెప్పచ్చు. ఆకాశమే నీ హద్రా మూవీ ఒక విన్నర్ జర్నీ మూవీ అని కూడా చెప్పచ్చు. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:31 దాటి 50 సెకండ్లు. ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మనం తెలుసుకుంటున్నాం బయోపిక్ స్పెషల్ ఆకాశమే నీ హద్దురా మూవీ గురించి. ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని సుధా కొంగర్ గారు డైరెక్ట్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్, ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే హీరోయిన్ అపర్ణ బాలమురళి యాక్టింగ్

హీరోయిన్లో హీరోయిజం చూపించడం అందరికీ తెగ నచ్చేసింది. మోస్ట్లీ అందరూ అక్కడే ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఇండిపెండెంట్ ఉమెన్గా హస్బెండ్ని సపోర్ట్ చేసే పాత్రలో అపర్ణ నటించడమే కాదు, జీవించేశారని చెప్పచ్చు. అలాగే యాక్ట్రెస్ ఊర్వశి గారు కూడా అమ్మ పాత్రలో ఒదిగిపోయారు. ఈ మూవీలో ఆ క్యారెక్టర్స్తో పాటు మనం కూడా ట్రావెల్ అవుతామన్నమాట. సినిమా మొత్తం కూడా ఫ్లైట్ ల్యాండింగ్ కోసం ట్రై చేయడం, ఏవియేషన్ అధికారులు యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక మహిళ చిత్రానికి దర్శకత్వం వహించడం, అందులో సక్సెస్ అవ్వడం, నిజంగా ఈ విషయాలన్నీ కూడా అప్రిషియేట్ చేసే విషయాలే. ఉమెన్ డైరెక్టర్స్ ఎంతోమంది ఫిల్మ్ ఇండస్ట్రీకి బెస్ట్ మూవీస్ ఇచ్చారు. అందులో సుధా కొంగర గారిది కూడా బెస్ట్ ప్లేస్ అని ఈ మూవీతో ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశమే నీ హద్దుర మూవీ గురించి తెలుసుకుంటూ ఆ మూవీలోని సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వచ్చిన పాట జీవి ప్రకాష్ కుమార్ ధనుంజయ్ పాడిన పాట. సాహిత్యం రామజోగే శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశమే నీ హద్ర మూవీ నుంచి జీవి, ప్రకాష్ కుమార్, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఆకాశమే నీ హద్ర మూవీ గురించి. కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో సూర్యకి గోపీచంద్ గారి రోల్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి ఒక వారియర్లా ఉంటుంది సూర్య రోల్ ఈ మూవీలో. అలానే హీరోకి అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయా మూవీలో అంటే, నిజ జీవితంలో ఫేస్ చేసిన కీలకమైన అంశాలను మాత్రమే ప్రస్తావించారు. ఆ సీన్స్ అన్నీ కూడా మూవీకి హైలైట్. ఈ మూవీని తమిళ్లో సురారిరై పోట్రే అనే టైటిల్తో రిలీజ్ చేశారు. మెయిన్గా ఈ మూవీలోని కొన్ని సీన్స్ మనల్ని చాలా ఎమోషనల్ చేస్తాయి. మనీ కోసం కాల్లో మాట్లాడినప్పుడు, ఊరి వాళ్ళు ఇచ్చే ధైర్యం, హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య వచ్చే మ్యారేజ్ సీన్స్ నుండి హీరో డౌన్ అయిన ప్రతి సందర్భంలో సపోర్ట్గా ఉండే విధానం, అలాగే లాస్ట్లో ఫాదర్ ఫోటోని ఒళ్ళో పెట్టుకొని, ఇంకా వాళ్ళ అమ్మ తనతో పాటు, ఇంకా ఊరి వాళ్ళు ఫ్లైట్ దిగిన సన్నివేశాలు, ఇవన్నీ కూడా చాలా ఎమోషనల్ చేస్తాయన్నమాట. ఇంకా ఈ విషయాలున్నాయి, మూవీ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గటికుడు మూవీకి గాను కార్తీక్ హరిణి పాడిన పాట విన్నారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం తెలుసుకుంటున్నాం బయోపిక్ స్పెషల్. బయోపిక్ స్పెషల్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కదా అన్నీ కూడాను. రైట్ బ్రదర్స్ 1903లో ఇన్వెంట్ చేసిన ఫ్లైట్స్ని సామాన్య ప్రజలు కూడా ఎక్కాలి అనే సంకల్పంతో మొదలైన జర్నీ సక్సెస్ఫుల్గా తను అనుకున్న 1 రూపీ టికెట్కి తీసుకొచ్చారు గోపీనాథ్. ఇంతకీ తన పూర్తి పేరేంటో తెలుసా? గొర్రూర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్. సాధారణ ప్రజలు విమానం ఎక్కాలి, ప్రయాణించాలి అనే ఆలోచనతో ఎయిర్లైన్స్ ప్రారంభించారు. మీకు తెలుసా, తనని లో కాస్ట్ ఏవియేషన్ పాయనీర్ అని కూడా అంటారు. ఈ మూవీని హిందీలో సర్ఫిరా అనే పేరుతో తీశారు. గోపీనాథ్ రియల్ లైఫ్లో ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, డిసిప్లిన్ లీడర్షిప్తో పాటు. బిఫోర్ ఎయిర్లైన్స్ ఈయన ఏం చేసేవారంటే వ్యవసాయం, చిన్న తరహా బిజినెస్లు లాంటివి కూడా చాలా చేశారు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వైపు అడుగులు వేశారు. ఆకాశమే హద్దురా అని నిరూపించారు, అలాగే చరిత్ర సృష్టించారు. ఇదండి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: Mano Cemerince mi?
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:05 దాటి 54 సెకండ్లు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకునే టాపిక్ విఫలతలు విజయానికి మెట్లు. అదేంటి విజయానికి 5 మెట్లు 7 మెట్లు అని విన్నాం, కానీ విఫలతలు విజయానికి మెట్లేంటి అని ఆలోచిస్తున్నారా? వెరైటీగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. సరే, టాపిక్లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ వినేయండి.

0: ఆమె చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. భువనచంద్ర సాహిత్యానికి విద్యాసాగర్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం విఫలతలు విజయానికి మెట్లు అనే టాపిక్ గురించి. మనలో చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఏమిటా భయం అంటే, ఓడిపోతానేమో అన్న భయం. కానీ అసలు నిజమేమిటంటే, ఓడిపోకుండా గెలవగలమా? అలా ఎవరు గెలవలేరు. అందుకే విఫలతలు విజయానికి మెట్లు అన్నాను నేను. విఫలంలోనే ఫలం ఉంటుంది కాదంటారా? ఇంతకీ నేను పెట్టిన విఫలతలు విజయానికి మెట్లు అనే టైటిల్ ఎలా ఉంది? యాప్ట్గా అనిపిస్తుందా? నిజంగా ఫెయిల్యూర్స్తోనే మనం ఎంతో నేర్చుకుంటాం. మీరు పెట్టిన టైటిల్ బాగుంది, యాప్ట్గా ఉంది అని అనిపిస్తే నాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మా ఫోన్ నెంబర్ 0402324

చేసేటప్పుడు మనం ఎన్నిసార్లు పడిపోయాం? బాబోయ్, ఇన్నిసార్లు పడుతున్నావేంటి అని మనం అప్పుడే నడక మానేసుంటే ఈరోజు నడవగలిగేవాళ్ళమా? అలాగే జీవితం కూడా. నడక నేర్చుకోవడానికి అన్నిసార్లు పడిపోతే ఈ పోటీ ప్రపంచంలో గెలవడానికి ఎన్నిసార్లు పడాలి? ఈ లైఫ్లో గెలవడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ ఏవేవో చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఫెయిల్ అవుతాం, అయినా పర్వాలేదు. ఆ ఫెయిల్యూర్సే మనల్ని బలంగా చేస్తాయి, మన తప్పుల్ని మనకు చూపిస్తాయి, మరింత మెరుగ్గా ముందుకు ఎలా వెళ్ళాలి అని నేర్పిస్తాయి. కాబట్టి ఫెయిల్ అయినప్పుడు బాధపడకండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఒక మంచి సాంగ్, వింటూ ఎంజాయ్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో మనం తెలుసుకుంటున్నాం విఫలతలు విజయానికి మెట్లు. విఫలతలు విజయానికి మెట్లు అనేదానికి పెద్ద ఉదాహరణలు ఏమీ చెప్పను, కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బాల్యంలో నడవడం నేర్చుకునే

0: కుమార్ సాహిత్యానికి చక్రీ సంగీతం అందించారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం తెలుసుకుంటున్నాం విఫలతలు విజయానికి మెట్లు. విజయం అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు, అది ఎన్నో ప్రయత్నాల ఫలితం. కాబట్టి మీరెప్పుడైనా ఫెయిల్ అయితే నిరుత్సాహపడకండి, అది ముగింపు కాదు, కొత్త ప్రారంభం అని తెలుసుకోండి. ఓడిపోవడం ఎప్పుడూ తప్పు కాదు, ఓడిపోయాక తిరిగి ప్రయత్నించకపోవడం తప్పు. ఫెయిల్యూర్స్ కి భయపడకుండా సక్సెస్ సాధించిన వారి గురించి మాట్లాడుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశంలో గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలని ప్రయత్నించారు కానీ సెలెక్ట్ అవ్వలేదు. అదొక పెద్ద ఫెయిల్యూర్. కానీ అదే ఫెయిల్యూర్ ఆయన్ని బాగా మోటివేట్ చేసింది, తర్వాత మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని ప్రయత్నం చేస్తూ విఫలమయ్యి 35 లేదా 40 సంవత్సరాలు రాగానే ఇంకా ఈ వయసులో ఏం సాధిస్తాంలే అని చాలా నీరుగారిపోతారు. కానీ మీకు తెలుసా, మరో చరిత్ర సినిమా తీసి సూపర్ హిట్ చేసే నాటికి కే బాలచంద్ర వయసు 48. శంకరాభరణం సినిమాతో సినిమా రంగానికి గాఢంగా పరిచయం అయిన నాటికి జేవి సోమయాజుల వయసు 52. దిల్తో పాగల్ హై సినిమా తీసే నాటికి యశ్ చోప్రా వయసు 52. 94 వయసులో కూడా ఇప్పటికీ క్లింట్ ఈస్ట్వుడ్ హాలీవుడ్లో తన సత్తా చూపుతూ నటిస్తున్నారు. చిన్న చిన్న వేషాలు వేసుకునే అమరీష్ పురి మెయిన్ విలన్గా రాణించింది ఎప్పుడనుకున్నారు, 50 దాటినాకే. ఉన్నది ఒక్కటే జీవితం, అందులో ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభానికి అవకాశం ఉంది. అందుకే ఫెయిల్యూర్స్కి భయపడకండి, ఫెయిల్యూర్స్లోనే సక్సెస్ మంత్రం వెతకండి. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. పార్టీ ప్రజల సేవకు అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీస్తూ రాష్ట్ర మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్టంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
1: देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है, ये भरोसे का दिन है. भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा परफॉर्मेंस की पॉलिटिक्स पर, भरोसा स्थिरता के संकल्प पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर.
0: బెంగాల్లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం అందించినందుకు అక్కడి ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సురక్షితమైన, శాంతియుత, ప్రగతిశీల నిర్మాణానికి చేసిన కృషికి అస్సాంలో విజయం నిదర్శనమని తెలిపారు. పుదుచ్చేరిలో మోదీ ముఖ్యమంత్రి రంగస్వామిల సమర్థవంతమైన పాలనకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. గత కేరళలో ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ వికసిత్ కేరళం విజన్ కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

0: అలాగే తమిళ సంస్కృతి కాపాడుతూ ఆ రాష్టాభివృద్ది కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యకులు నితిన్ నవీన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖగుప్తతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో సీఆర్ పార్క్లో ఉన్న కాళీబారి మందిర్లో పూజలు నిర్వహించారు. అనంతరం నితిన్ నవీన్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పశ్చిమ బెంగాల్తో సహా మరో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంస్కృతి వారసత్వం కాపాడుతూనే దేశాన్ని అభివృద్ది పనులు నడిపిస్తున్నారని కొనియాడారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. జమైకా విదేశీ మంత్రి కామినా జాన్సన్ స్మిత్తో జరిగిన భేటీలో డిజిటల్ పరివర్తన, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాల అమలుపై చర్చించారు. ముఖ్యంగా కిడ్సన్ టౌన్లో భారత్ అందించిన $1 మిలియన్ సహాయంతో పూర్తయిన గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టు విజయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చిందని, అలాగే హరికేన్ మెలిస్త విపత్తుతో జమైకా పునర్నిర్మాణానికి భారత్ తండగా నిలిచిందని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇండియా కరికమ్ భాగస్వామ్యం కింద జమైకాలో ఆర్టిజన్ ఎంపవర్మెంట్ హబ్ ఏర్పాటుపై చర్చించామని, ఈ చర్చలు అత్యంత సమగ్రంగా ఫలప్రదంగా సాగాయని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of $1 million under the India-UN Development Partnership Fund.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కీలక అధికారులతో సమావేశమై భారతదేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పురోగతి సమీక్షించారు. భారత్ నుంచి మరిన్ని వ్యాపార సంస్థలు ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను ఎగుమతి చేయగల దేశ సామర్థ్యాన్ని వెలికితీసే మార్గాలపై చర్చించినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సదస్సు ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆవిష్కరణ ఆధారిత ఫలితాలు అందించేందుకు భారత్ పరిశోధన వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన ఆవిష్కరణలకు దారితీయాలని, పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతిచ్చేందుకు పరిశోధన అభివృద్ది కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
2: Today, with the leadership of Prime Minister Modi, government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: వియత్నాం అధ్యక్షులు టో లామ్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఈరోజు బీహార్లో గయాకు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో టో లామ్తో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొంటుంది. గయా పర్యటన అనంతరం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకుంటారు. రేపు రాష్టపతి భవన ప్రాంగణంలో టో లామ్కు ఘన స్వాగతం లభిస్తుంది. తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటుగా పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు చర్చ జరుపుతారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది మృతు వియత్నాం అధ్యక్షులు భేటీ అవుతారు. గురువారం ముంబై సందర్శిస్తారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త సహకార మార్గాలతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ పిట్టెల్, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తాలు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. తర్వాత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలు లక్ష్యంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీలు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఈ పరిణామాలన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చద్దా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలు బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించడంలో కృత్రిమ మేధస్సు వినియోగం విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐను సమర్థవంతంగా అమలు చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకు నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించేందుకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో

సాంకేతిక వేదికల ద్వారా ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అమెరికాలో భారతీయ సంతతి నాయకులు స్వాగతించారు. ఇది రాష్ట్ర పరిపాలన భద్రత అభివృద్దిలో ఒక చారిత్రక మలుపని కొనియాడారు. ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ ఈ ఫలితాన్ని బెంగాల్ ప్రజల గొప్ప విజయంగా అభివర్ణించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ బెంగాల్, అస్సాం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్ భద్రత దృష్ట్యా బెంగాల్లో బీజేపీ విజయం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ జరిపిన దాడులకు మధ్యప్రాచ్య దేశాలు ప్రాంతీయ సమస్యలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు ప్రాంతీయ భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రమాదకర చర్యలుగా పేర్కొన్నాయి. సౌదీ అరేబియా యువరాజు ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడి ఈ దాడులు ఖండించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇక నిన్న రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణలు, పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్, జమైకా మధ్య అభివృద్ది, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 దాటి 57 సెకండ్లు. నేను మీ రోజీ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మిమ్మల్ని అలరించడానికి, మీకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచడానికి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అందులో భాగమే మన ఈనాటి ఈట్ ఫిట్. ఆరోగ్యంగా తినండి, హ్యాపీగా ఉండండి. మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తండేల్ మూవీ నుండి జావేద్ అలీ పాడిన పాట విన్నారు. శ్రీముని సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

రోజీతో మీరు వింటున్నారు ఈట్ ఫిట్ అనే ప్రోగ్రాం. అయితే మనం మాట్లాడుకుంటున్నాం, ఈట్ ఫిట్ అంటే మనందరం అందరికీ ఇష్టం ఫిట్గా ఉండాలి అని. ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా ఫిట్గా ఉండాలి అని, జిమ్కి వెళ్ళాలి అని, వర్కౌట్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతూ ఉంటాం, అదే మన ఫుడ్ హ్యాబిట్స్. గమనించండి, ఫిట్నెస్ జిమ్లో కాదు, కిచెన్లో మొదలవుతుంది. మన డైలీ లైఫ్లో చూసుకుంటే కొంతమంది ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, మరికొంతమంది లంచ్లో ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటారు, ఇంకొంతమంది లేట్ నైట్ హెవీ మీల్స్ చేస్తారు. దీని ఫలితం అలసట, బరువు ఎక్కడం, ఫోకస్ తగ్గడం. మరేం చేయాలి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి రమణ గోగుల మధుప్రియ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ రోజీ. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఈట్ ఫిట్లో మనం మంచి ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఈట్ ఫిట్ అంటే రైట్ ఫుడ్, రైట్ టైం, రైట్ క్వాంటిటీలో తీసుకోవడమే. రోజు ఫ్రెష్ హోమ్ ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ని రెడ్యూస్ చేయండి. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోండి. మీల్స్ స్కిప్ చేయకుండా టైంకి తినండి. ఇంకా

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వివిధ భారతి సమయం 12:58 దాటి 28 సెకండ్లు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఒకప్పుడు విరాట్ కోహ్లీ జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు, కానీ ఫిట్నెస్ కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారు. ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసి క్లీన్ ఈటింగ్ మొదలుపెట్టారు. ఈరోజు తన ఎనర్జీ అండ్ స్టామినా ప్రపంచానికి ఒక ఉదాహరణ. అలాగే సమంత కూడా హెల్త్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ప్రాపర్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్, యోగాతో తిరిగి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చారు. అలాగే మహేష్ బాబు కూడా తన ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి డిసిప్లిన్డ్ డైట్ ఫాలో అవుతారు. ఎందుకు ఇలా వీళ్ళ ఉదాహరణలు చెప్తున్నాను అంటే చాలామంది వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు కాబట్టి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. మరి వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకోసం తీసుకొస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. ఇవన్నీ విని మీరు చాలా విషయాలు తెలుసుకుని వాటిని ఫాలో అవుతారని హోప్ చేస్తున్నాం.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి చక్కని ఆరోగ్య విషయాలు తెలియజేసే ఈట్ ఫిట్ ప్రోగ్రాం వింటున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం ఎలా తింటామో రేపు మన బాడీ అలాగే స్పందిస్తుంది. ఈట్ ఫిట్ అంటే నథింగ్ బట్ మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడం, జంక్ని తగ్గించడం, హెల్త్ని పెంచుకోవడం. ఎందుకంటే హెల్తీ బాడీలోనే హ్యాపీ లైఫ్ ఉంటుంది అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని. ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పండి ఎవరికైనా కూడా కదా. కాబట్టి చక్కగా తినండి, చక్కగా ఉండండి.

0: మిరాయి మూవీ నుండి అర్మాన్ మలిక్ పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యానికి గౌరవ్ హరీష్ సంగీతం అందించారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్రాంత నిర్మాణంలో జరిగిన అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. నాలుగు రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణను తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో 453 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు మంత్రి శ్రీధర్ బాబు ఈవేళ భూమి పూజ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, 15 ఏళ్ల తృణమూల్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయరాదని మంత్రులను ఆదేశించింది. భూముల విలువలను శాస్త్రీయంగా సవరించి 26వ తేదీ నుంచి అమలు చేయాలని, హిల్ట్ పాలసీ దరఖాస్తుదారులకు పాత ధరలకే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘ నిర్వహణను ఎన్డీడీబీకి అప్పగించే ఎంఓయూకు ఆమోదం తెలియజేసింది. 3311 కెవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు, ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల కోసం ఓటీఎస్ విధానానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, 15 ఏళ్ల తృణమూల్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిన్న కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ఈ భారీ మెజారిటీ ఇచ్చారని, బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై సానుకూలంగా ఉంటుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ కేసీఆర్ మార్క్ అవినీతిని అంతం చేసే శక్తి కేవలం బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో కూడా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని జోసెన్ చెప్పారు. అనంతరం ఎంపీ డీకే అరుణతో కలిసి కార్యకర్తలకు మిఠాయిలు తినిపించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో అనేక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి వస్తుంది. గుంటకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు

పరిశీలిస్తున్నట్లు కేంద్రం గెజెట్లో పేర్కొంది. రాయగఢ్ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. శంషాబాద్ కొత్వాల్గూడలో నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న పలు కంపెనీల క్రషర్ మిషన్లు 12 ఆర్ఎంసీ యూనిట్లను హైడ్రాకు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి మైనింగ్ శాఖల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ యూనిట్లను తొలగించింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తాడూరు మండలంలోని గుంతకోడూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు రావాలని, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పనుల నాణ్యతను పురోగతిని పర్యవేక్షించిన కలెక్టర్ ఫీడర్ ఛానల్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిఆర్డీఓ పీడీ చిన్న ఓబులేసు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రైతుల సమస్యలు వినకపోవడంపై రాష్ట ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులిస్తున్నా వడ్ల సేకరణలో జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరుగు పేరుతో దళారులు అన్నదాతలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి గాను కేవలం 15 లక్షల టన్నులే సేకరించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. విద్యుత్ అక్రమాల నివేదికపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని సంజయ్ ఆరోపించారు. రైతులకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్లకు నిధులు లేవా అని ఆయన ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల కాలం చెల్లిందని, ఖమ్మంగడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఈవేళ ఖమ్మంలో పర్యటించిన రఘునందన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం కోసం స్వయంగా గోడపత్రికలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని, బెంగాల్ నుంచి తమిళనాడు వరకు వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇండియా కూటమి పేరుతో కపట నాటకాలు ఆడుతున్నారని, కేరళలో వారి మధ్య ఉన్న వైరుధ్యాలే అందుకు నిదర్శనమని కూడా రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణా నరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్పారు. వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచినట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పశుగ్రాస క్రూరత్వ నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కఠినమైన కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. మూగజీవాల రక్షణలో ప్రజలంతా సహకరించాలన్నారు. ప్రతి రైతు భూసారాన్ని పరీక్షించుకుని ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి సురేఖ చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సండ్రోన్పల్లి రైతు వేదికలో భూసార పరిరక్షణ, పంట మార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ నేలలో సేంద్రీయ కార్బన్ శాతం పెరగడం ద్వారా భూసారం పెరిగి పంటలో నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ రాజేశ్వర్ రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిస్టర్ వార్పిన్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరింది. కూలీ ఒప్పందం ముగిసి 2 ఏళ్లు గడిచినా యజమానులు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నారని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యకుడు ముషం రమేష్ వివరించారు. కార్మిక శాఖ చర్చలు జరిపిన ఫలితం లేదని, 1000 బోగులకు 37 రూపాయల కూలీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ జయ ఒక ప్రకటనలో కోరారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ నెల 7వ తేదీ చివరి గడుగా నిర్ణయించినట్లు ఆమె తెలియజేశారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్కులో 453 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు ఈవేళ భూమి పూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ యూనిట్ విమాన ఇంజిన్లకు అవసరమైన కీలక భాగాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా

తెలంగాణ ఏరోస్పేస్ తయారీ రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా రాష్ట పారిశ్రామిక అభివృద్దికి కూడా ఇది కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జర్మనీకి చెందిన 160 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బీఏఎస్ఎఫ్ హైదరాబాద్లో తన గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈరోజు తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అందజేశారు. దీనివల్ల సుమారు 3,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో 98% లక్ష్యాన్ని సాధించామని ఆయన చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నకిలీ నోట్ల తయారీకి పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. విశేషాలు మరొకసారి. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు మంత్రి శ్రీధర్ బాబు ఈవేళ భూమి పూజ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1 గంట 20 నిమిషాలు దాటి 42 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీకెంతో ఇష్టమైన షో టైం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. అప్పుడే శ్రోతలందరూ వెల్కమ్ టు షో టైం అని మెసేజ్లు పెట్టేస్తున్నారు. అయితే ఈరోజు షో టైం చాలా సింపుల్గా ఉండబోతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టకటక ఆన్సర్స్ చెప్పేస్తారు నాకు తెలుసు. అయితే ఎవరైనా శ్రోతలు కొత్తగా వింటున్నట్టయితే ఒకసారి మన రూల్స్ చెప్పేద్దాం. షో టైంలో నేను క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒకవేళ ఆ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే సమాధానంతో పాటు మీ పేరుని 0402324 అనే నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయ్ తళపతి రాజకీయ పార్టీ పేరు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి, విజయ్ తళపతి దక్షిణ భారత నటుడు స్థాపించిన రాజకీయ పార్టీ పేరు ఏమిటి? ఆన్సర్ గనక తెలిసినట్టయితే తెలుసు కదా, 0402324 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, విజయ్ తలపతి దక్షిణ భారత నటుడు స్థాపించిన రాజకీయ పార్టీ పేరు ఏమిటి అని. అందరూ చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. టీవీకే, తమిళిగ వెట్రి కళగం. అర్థం ఏమిటంటే తమిళనాడు విక్టరీ ఫెడరేషన్ ఫిబ్రవరి 2, 2024లో లాంచ్ చేశారనమాట ఇది. అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, హర్షిణి జూబ్లీహిల్స్ నుంచి, పొనుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ బీహెచ్ఎల్ నుంచి, దివాకర్ ఫ్రమ్ ఉమ్మెడ, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, ఎం కొండారెడ్డి కడప నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుండి, ఎం మురహరి యశోద వీక్లీ బజార్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి, అలాగే పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేద బోయిగూడ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ద్రోణం రాజసూర్య కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్.

మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? క్వశ్చన్ మరొకసారి, ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ కనుక తెలిసినట్టయితే మీ అందరికీ తెలుసు కదా 0402324 0852 అనే నెంబర్కి వాట్సాప్ చేయాలని. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను ఇందాక అడిగిన క్వశ్చన్, ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు అని. కరెక్ట్ ఆన్సర్ విరాట్ కోహ్లీ. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, మరి వారి పేర్లు చదివేద్దాం. అనిత ఫ్రమ్ గజ్వేల్ నుంచి, పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మల్లాపూర్, పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, ఎస్ఎన్ మూర్తి, రాణి, సూర్య, శిరీష, సూరారం నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నుండి శిరీష, సుమన్ కిస్మత్పూర్ నుంచి, హనుమంతరావు పద్మారావు నగర్ నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వైభవ్, సూర్య, వంశీ ఆదిలాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కంగ్రాచ్యులేషన్స్.

చాలా మంది ఆన్సర్స్ పంపించేస్తూనే ఉన్నారు. 9,000ను అంటే 9,000 రన్స్ చేశారు అని చాలామంది మెన్షన్ చేశారు. వారందరికీ కూడా నిజంగా థ్యాంక్స్. మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఉందని అర్థమవుతుంది, క్రికెట్ అంటే ఎంత పిచ్చో కూడా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దాస్ క్యాపిటల్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? క్వశ్చన్ మరొకసారి, దాస్ క్యాపిటల్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? దీనికి గనుక ఆన్సర్ తెలిసినట్టయితే 0402324085 అనే నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో ఇందాక నేను అడిగిన క్వశ్చన్, దాస్ క్యాపిటల్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కార్ల్ మార్క్స్. జర్మనీకి చెందిన ఈయన పూర్తి పేరు

పాల్ హెన్రిచ్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం, కమ్యూనిజం గురించి తన సిద్ధాంతాల ద్వారా ఈయన ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, డాస్ క్యాపిటల్ అనేవి ఇప్పటి వరకు వెలువడిన అత్యంత ప్రభావవంతమైన సాహిత్య రచనలుగా గుర్తింపు పొందాయి. ఈరోజు తన బర్త్డే కాబట్టి మనం ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దాం. ఇప్పుడు సీతా సత్యవోలు ఏఎస్ రావు నగర్ నుండి, కర్రా సరస్వతి రామశంకర్ నగర్ నుండి, సిహెచ్ విజయ్ కుమార్ చందా నగర్ నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, దామోజ్ వెంకటాచారి నల్గొండ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పూర్ణచంద్రరావు శైలజ ఆదిలాబాద్ నుండి, పంతాడి శ్రీనివాస్ మొరిపొలం నుండి, సత్యనారాయణ టీచర్స్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధుశ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్.

మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగులో మొట్టమొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన నటుడు ఎవరు? ఆ చిత్రం పేరు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి, తెలుగులో మొట్టమొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన నటుడు ఎవరు? చిత్రం పేరు ఏమిటి? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0402324 0852 అనే నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను ఇందాక అడిగిన క్వశ్చన్, తెలుగులో మొట్టమొదటిసారి ద్విపాత్ర అభినయం చేసిన నటుడు ఎవరు, చిత్రం పేరు ఏమిటి అని. అయితే చాలామంది నేను అనుకున్న మిస్టేకే చేశారు. నేనైతే ఏదైతే గెస్ చేశానో అదే ఆన్సర్ పంపించాను. కాకపోతే ఆన్సర్ ఏంటి అంటే 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్ర అభినయం చేశారు. చాలామంది 1964లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా రాముడు భీముడు అని స్పందించారు. అయితే నేను ఇలా కన్ఫ్యూజ్ చేయాలని అడిగానమాట. చాలామంది ఆన్సర్ రాముడు భీముడే పంపిస్తారని అనుకున్నాను, అలాగే చేశారు కూడా. అయితే ఇంకా కొంతమంది చాలా వెరైటీగా స్పందించారు, ఇంకా వేరే వేరే మూవీ నేమ్స్ కూడా పంపించారు. బట్ ఆన్సర్ 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు మూవీ అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందులో ద్విపాత్ర అభినయం చేశారు. అయితే ఈ క్వశ్చన్కి చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తాను. బుజ్జి హుడా కాలనీ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, సతీష్ శాంతి రిషిత సుచిత్ర కాలనీ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, కృష్ణవేణి పర్వతాపూర్ నుండి, శ్రీతేజ శ్రీరామ్ సాయి చరణ్ మేడిపల్లి నుండి, రియాజ్ పద్మారావు నగర్ నుండి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. నేను మీ రోజీ. ఒక కంటితో మాత్రమే చూపు, ఏం మాట్లాడినా వినపడదు. ఏదన్నా చెప్పాలన్నా మాట రాదు. ఆలోచన శక్తి లేదు. మానసికంగా ఎలాంటి ఎదుగుదల లేని కుమారుడిని ఓ తల్లి ప్రేరణగా మార్చుకుంది. అదే ప్రేరణ స్కూల్కి దారితీసింది. ప్రేరణ స్కూల్ని స్టార్ట్ చేసి విజయం సాధించింది ఆవిడే విజయలక్ష్మి. ఈనాటి శక్తిశీలిలో విజయం వరించిన విజయ కథను విందాం మరి.

మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రానికి రమణ గోగుల అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం రమణ గోగుల.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. నేను మీ రోజీ. మనం తెలుసుకుంటున్నాం ప్రేరణ స్కూల్ని స్టార్ట్ చేసిన విజయలక్ష్మి గారి గురించి. మానసిక వికాసం లేని తన కుమారుడి లాంటి ఎంతోమంది పిల్లల్ని అమ్మగా లాలిస్తుంది, వారి ఆలనా పాలనా చూస్తుంది, వారి సంక్షేమ

చేయడమే తప్ప ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాదాపు 22 ఏళ్లుగా ప్రేరణ అనే స్పెషల్ స్కూల్ని నడిపిస్తుంది. తన గురి అంతా ఒకటే, మానసిక ఎదుగుదలనే పిల్లలనంతా ఆత్మవిశ్వాసంతో జీవించాలి అని. అదే సంకల్పంతో ముందుకు సాగుతుంది విజయమ్మ. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9499463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:35 దాటి 39 సెకండ్లు. మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం తెలుసుకుంటున్నాం ప్రేరణ అనే స్పెషల్ స్కూల్ని నడిపిస్తున్న విజయమ్మ గారి గురించి. మలక్పేట్కి చెందిన తొగురుచేడు విజయలక్ష్మి 2004లో అక్బర్ బాగ్ పల్టాన్లో నలుగురితో కలిసి ఈ ప్రేరణ అనే స్కూల్ని స్టార్ట్ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది టీచర్గా పనిచేసిన విజయలక్ష్మి ప్రస్తుతం మలక్పేట్ ప్రభుత్వ క్వార్టర్స్లో దాతల సహకారంతో 12 మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి ఈ స్కూల్ని నడిపిస్తుంది. మీరు ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉంటే ప్రేరణ స్కూల్లో అంటే కంటితో చూడలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, ఏదైనా చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు, అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైనా పిల్లలు ఉంటే గనక ఆ స్కూల్లో జాయిన్ చేయండి. అలాగే ఎవరైనా ఇలా స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లల కోసం ఏదైనా సహాయ సహకారాలు అందించాలి అంటే కూడా మలక్పేట్కి చెందిన ఈ ప్రేరణ స్కూల్కి వెళ్ళి మీరు హెల్ప్ చేయొచ్చు.

0: ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట విన్నారు. శ్రీమణి రకీబ్ ఆలం సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి రోజీతో మీరు వింటున్నారు శక్తిశీలి. ఈనాటి శక్తిశీలిలో మనం తెలుసుకుంటున్నాం, స్పెషల్లీ డిసేబుల్డ్ పిల్లల కోసం ప్రేరణ స్కూల్ స్టార్ట్ చేసిన విజయలక్ష్మి గారి గురించి. ప్రేరణ స్కూల్లో ఎక్కువగా సెరిబ్రల్ పాలసీ, స్టాటిస్టిక్స్, సీబ్రల్ ఉన్నవారు ఉంటారనమాట. అలాంటి ఆ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. అయితే మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి స్వీయ రక్షణ, మాట్లాడడం, ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రులకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, అంటే పేరెంటల్ గైడెన్స్ తరగతులు నిర్వహిస్తూ ఉంటారనమాట. అంతేకాదు మైనంతో దీపాలు, గ్రీటింగ్ కార్డ్స్, స్క్రీన్ ప్రింటింగ్, ఆఫీస్ ఫైల్స్ చేయించడంలో తర్ఫీదు కూడా ఇస్తున్నారు. ఇంకా పప్పుల ప్యాకింగ్, బుక్ బైండింగ్స్, ఇక ఆడపిల్లలకైతే వంటింటి పనులు, నిత్య జీవిత అవసరాలు తీర్చుకునేలా బ్యాంకు పనులు, సరుకులు కొనుక్కోవడం, బస్సులో వెళ్ళి తిరిగి రావడం, రైలు బస్సు టికెట్స్ రిజర్వేషన్ చేయించడం, అక్షరాలు చదవగలగడం లాంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తున్నారన్నమాట. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: Συντηρία.
1: నువ్వే కావాలి చిత్రం నుంచి కోటి, సుజాత అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. భువనచంద్ర సాహిత్యానికి కోటి సంగీతం అందించారు.

0: నితిన్ నటించిన ఇష్క్ మూవీకి గాను రాజ్ హసన్, అనూప్, శ్రావణి పాడిన పాట విన్నారు. కృష్ణ చైతన్య సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. హైదరాబాద్లోని మలక్పేట్లో స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం ప్రేరణ స్కూల్ స్టార్ట్ చేసిన విజయలక్ష్మి గారి గురించి మీరు శక్తిశీలిలో వింటున్నారు. అయితే మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని స్టార్టింగ్లోనే గుర్తించి వారికి సరైన వైద్యం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో వారికి శిక్షణ అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల తల్లులు ఈ పనిని సవాల్గా తీసుకోవాలి. అప్పుడే పిల్లలు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. మానసికంగా ఎదగని వంశీ విజయలక్ష్మికి ప్రేరణ అయినప్పుడు మీ పిల్లలు మీకు ప్రేరణ అవుతారు, కాదంటారా? పిల్లల సంక్షేమమే ధ్యేయంగా లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న విజయలక్ష్మికి అభినందనలు తెలుపుతుంది ఆకాశవాణి వివిధ భారతి. ఇదండి ఈనాటి శక్తిశీలి.

उस नजर को झुका के ही दम लेंगे हम।

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందన్నారు. గీతన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17వ తేదీన గీతం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా విశ్వవిద్యాలయం అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా గజ్బెల్లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మే 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి బహిరంగ సభ విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్కులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ తెలియజేశారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై లాయర్స్ అసోసియేషన్ ఉన్న ప్రజాహిత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నో సమస్యలుండగా ఈ విషయంపైనే ఎందుకంత ఉత్సుకత అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు ఈరోజు హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. షాద్నగర్ మక్తలటబీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, కాంచుపిట్టలు, పావురాలను అక్రమంగా వేటాడుతున్న 6 సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ కమిషనర్ టీం, అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ ఈరోజు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి వేట వీడియోలున్న మొబైల్ ఫోన్లు భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:03 దాటి 30 సెకండ్లు. మంచి పీక్ సమ్మర్ లో ఉన్నామండి మనం. కొందరు పిల్లలకి హాలిడేస్ అయితే, ఇంకొందరికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, కొందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండమని చెప్తూ ఉంటారు, కానీ పిల్లలు ఇలా బిజీగా ఉంటే పేరెంట్స్ కూల్ గా ఎలా ఉంటారు చెప్పండి. కానీ నిజం చెప్తున్నాను, స్ట్రెస్ తీసుకోకండి పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా. ఎస్, మీ పిల్లలు బాగా చదువుతారు అండ్ ముఖ్యంగా ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళ కోసం. ఎస్, నువ్వు చేయగలవు, యూఆర్ ద బెస్ట్ అన్న పాజిటివ్ మాటలు వాళ్ళలో ఒత్తిడిని కాదు బాధ్యతను పెంచుతాయి. ఇక చదువు పట్ల రెస్పాన్సిబుల్ గా ఉన్నటువంటి పిల్లలు డెఫినెట్ గా షైన్ అవుతారు. సో ఈ పీక్ సమ్మర్ లో కూల్ గా ఉండే ప్రయత్నం చేయండి. ఇంతకీ చాయ్ తాగారా? లేదా అయితే వెంటనే చాయ్ కప్పు అందుకోండి, ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. బోలెడన్ని కబుర్లు నేను చెప్తాను చాయ్తో. హాయ్ కబుర్లలో, నేను మీ ఆర్జే శ్రవంతి. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: సర్కారు వారి పాట చిత్రం కోసం హారిక నారాయణ్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

5 గంటల 8 నిమిషాలు దాటి 8 సెకండ్ల స్టూడియోస్ లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జీ శ్రవంతితో. మన సాధారణమైనటువంటి జీవక్రియ ప్రక్రియలు అంటే చూడడం, వినడం, ఆలోచించడం ఇవన్నీ వాటంతట అవి జరిగిపోతూనే ఉంటాయి. మనం వాటికి ఎలాంటి కృత్రిమంగా ఏమీ చేయక్కర్లేదు. అలాంటి సాధారణమైనటువంటి జీవక్రియ ప్రక్రియల్లో ఒకటి శ్వాస తీసుకోవడం. మనం గమనించకుండానే చేసేటటువంటి ఈ సహజ ప్రక్రియలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, అది మనం ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది కదండి. అలాంటిదే శ్వాసకోశ సంబంధిత సమస్య ఆస్తమా. ఈరోజు నేషనల్ ఆస్తమా డే. ఇది వ్యాధి కాదండి, శ్వాసనాళాల్లో ఏర్పడేటటువంటి ఒక చిన్న ఇబ్బంది. శ్వాసనాళాలు కుంచుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో కలిగేటటువంటి ఇబ్బంది. దీన్ని ఎలర్జీ అని కూడా అనొచ్చు. ఈ ఇబ్బంది ఎలర్జీ ఎక్కువైనప్పుడు శ్వాస మార్గంలో అధికంగా శ్లేష్మం ఏర్పడడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా ఈ ఆస్తమా ఉండడం మనం గమనించే ఉంటాం. పిల్లలు ఆడుకుంటూ అలసిపోవడం, తరచుగా దగ్గడం, రాత్రిపూట ఇంకా ఎక్కువగా దగ్గడం, నిద్రలో శబ్దాలు వినిపించడం, జలుబు వచ్చినప్పుడు త్వరగా తగ్గకపోవడం, ఏం తరచూ జలుబు రావడం వంటివి ఆస్తమా లక్షణాలు. అయితే ఆస్తమా పూర్తిగా నయం అవ్వకపోయినప్పటికీ సరైన మెడిసిన్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీనికి ఎప్పుడు ఆస్తమా ఎక్కువవుతుంది, ఏ సందర్భాల్లో ఇది ఎక్కువవుతుంది, ఏ ఎలర్జీస్ దీన్ని ఎక్కువ చేస్తుందో తెలుసుకుని వాటికి దూరంగా ఉండడం వల్ల, ఇంకా ఇన్హీలర్లు వాడడం వల్ల కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సరైన అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏ వ్యాధికైనా అవగాహనే ముఖ్యం. తర్వాత ప్రారంభ దశలోనే దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ గనక స్టార్ట్ చేసినట్టయితే ఇంకా తొందరగా తగ్గిపోతుంది. ఆస్తమా అంటే భయపడాల్సిన వ్యాధి కాదు అని నిపుణులు చెబుతున్నారు. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. చికిత్సను పోస్ట్ పోన్ అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్లే అది ప్రమాదకరం కావచ్చు. కాబట్టి మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. వింటూనే ఉండండి.

0: ది వారియర్ సినిమా కోసం యాంటోనీ దాసన్, శ్రీనిష పాడిన పాట విన్నారు. సాహితీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వండర్ఫుల్ సాంగ్స్ వింటూ చక్కటి కబుర్లు వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా 5 గంటల 20 నిమిషాలు దాటి 20 సెకండ్లు చాయ్తో హాయి కబుర్లు.

0: వింటున్నారు. మనం షో స్టార్టింగ్ లో ఓ కబురు చెప్పుకున్నాం. మన ఇళ్లలో ఇంకా కొంతమంది పిల్లలకు స్టిల్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. కొందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, కొందరు ఇంకా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు గ్రాడ్యుయేషన్ పిల్లలు. కానీ 10th లోపు పిల్లలకు మాత్రం సమ్మర్ వెకేషన్ అయినప్పటికీ వాళ్లను కూడా ఒక ప్రాబ్లం వెంటాడుతూనే ఉంది. అదే హోంవర్క్ ఫినిష్ చేయి అనే మాటలు. హాలిడేస్ కదా, అయినా కానీ అమ్మలు ఆ హోంవర్క్ ఫినిష్ అయ్యాక ఆడుకోరా అని చెప్తూ ఉంటారు. హాలిడేస్లో కూడా హోంవర్క్ ఏంటండి, కానీ స్కూల్స్లో ఇలా ఇస్తూనే ఉంటారు పిల్లలకు బెనిఫిట్ అవ్వడానికే. కానీ పిల్లలకు నచ్చని పదం హోంవర్క్, ముఖ్యంగా ఈ హాలిడేస్లో. ఇంతకీ ఎవరు కనిపెట్టారా బాబు ఈ హోంవర్క్ని అని ఊరికైనా మనసులో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు. దాని గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: आज रात मेरे घर में पार्टी है, तू आ जाना.

0: పాడి పాడి పాడి ఇంది సమ్మర్ అనుకుంటుంటే ఈ హోంవర్క్ ఏంట్రా బాబు అనే టాపిక్ వింటున్నాం కదా. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి నకాష్ అజీజ్ లవితా లోబో పాడిన పాట విన్నారు. గీతరచన రామజోగేష్ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉग इन करें.
0: హాలిడేస్ లో కూడా అమ్మలు ఆ హోంవర్క్ ఫినిష్ అయ్యి, ఈ హోంవర్క్ ఫినిష్ అయ్యి, ఆ తరువాతే ఆటలు అంటే పిల్లలకి నిజంగా కోపం వస్తుంది. హోంవర్క్ అంటే చికాకైనప్పుడు ప్రతి ఒక్కరికి తమ లైఫ్ లో ఎవరు కనిపెట్టారా బాబు ఈ హోంవర్క్ ని అని నిజంగా అనుకునే ఉంటాం. నిజంగా హోంవర్క్ ని ఎవరైనా కనిపెడతారా చెప్పండి? కానీ కనిపెట్టారండి. ఎవరు కనిపెట్టారు అంటే ఆయనే ఇటలీకి చెందినటువంటి రాబర్టో లెవినిస్ అనేటటువంటి ఒక టీచర్. రాబర్టో నెవిలిస్ అనే టీచర్ కి ఎందుకబ్బా ఏంటా కోపం, ఎందుకా కోపం, ఎందుకు కనిపెట్టాడు అని అనిపిస్తోంది కదా. ఆయనకేం కోపం వచ్చిందో పిల్లల మీద, అందుకే పాపం కనిపెట్టేశాడు. 1905 సంవత్సరంలో ఆయన తన స్టూడెంట్స్ ని పనిష్ చేయాలి అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో పిల్లలు స్కూల్ తర్వాత ఇంట్లో వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇంట్లో కూడా ఖాళీగా కూర్చోనివ్వకూడదు అని అనుకునుంటాడు. అందుకే హోంవర్క్ అనే పేరుతో వర్క్ ఇచ్చేవారంట అతన్ని స్టూడెంట్స్ కి. అలా హోంవర్క్ స్కూల్స్ లో జాయిన్ అయిన వెంటనే ప్రతి పిల్లాడి లైఫ్ లోకి ఎంటర్ అయిపోయింది. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి, హోంవర్క్ ఆల్వేస్ మన చదువుని ఇంప్రూవ్ చేస్తుంది, మనకు డిసిప్లిన్ ని నేర్పిస్తుంది. ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఇంకా పర్ఫెక్ట్ అవుతాం. మరి మీకేమనిపిస్తుంది, హోంవర్క్ హెల్ప్ఫుల్లా లేదా స్ట్రెస్ఫుల్లా? ఆలోచించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఎల్వి రేవంత్ సంజిత్ పాడిన పాట విన్నారు. శ్రీజు సాహిత్యానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5:33 దాటి 50 సెకండ్లు చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ బయోపిక్ గా వచ్చినటువంటి రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా మైకేల్, ఇందులో మైకేల్ జాక్సన్ గా నటించినటువంటి జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే ప్రాణం పోసింది. జాక్సన్ డాన్స్ ని కానీ, బాడీ మూమెంట్స్ ని కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని కానీ మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ జాఫర్ జాక్సన్ చాలా బాగా నటించారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం మైకేల్ జాక్సన్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. డాన్స్ అంటేనే జాక్సన్. ఒకప్పుడు ఎంజీ ఫ్యాన్ బేస్ ఎంతో తెలుసా అండి? మొత్తం ప్రపంచ జనాభా 540 కోట్లయితే 480 కోట్లు తన ఫ్యాన్స్, అంటే ఎంజే అభిమానులు. అంటే దాదాపుగా ప్రపంచ జనాభాలో 80% జాక్సన్ ఫ్యాన్సే. ఏ మీడియా లేనప్పుడే జాక్సన్ డాన్స్ కి అంత అభిమానులు ఉండేవారు. అయితే డాన్స్ నిజంగా అంత ఫ్యాన్ బేస్ ని, అన్ని పేరు ప్రఖ్యాతుల్ని, చెప్పాలంటే జీవితాన్ని మార్చేస్తుందా? అంటే ఎస్, ఒక నిజమైన స్టోరీ మనం అక్కడ తెలుసుకున్నాం. అయితే రీసెంట్ డేస్ లో కూడా ఒక వ్యక్తి కొందరి జీవితాల్ని డాన్స్ ద్వారా మార్చేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రభుదేవా తమన్నా నటించిన చిత్రం అభినేత్రి. ఆ చిత్రంలోని పాట విన్నారు నకాష్ అజీజ్ గానం, రామజోగే శాస్త్రి రచన, విశాల్ మిశ్రా సంగీతం.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: चाय तो हाई कबूर्लु विंटुनारु चिरंजीवी.

లు అర్జున్ రామ్ చరణ్ ప్రభుదేవ జూనియంటియా లారెన్స్ హృతిక్ రోషన్ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్లో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ వాళ్ళ డ్యాన్స్. మరి ఆ డ్యాన్స్తో పేద పిల్లల జీవితాలను మార్చేస్తున్నటువంటి వ్యక్తి గురించి చెప్తానన్నాను కదా, అతని పేరే కొరియోగ్రాఫర్ వినయ్ శర్మ. చదువు మార్పును తీసుకొస్తే ఆర్ట్ అనేది ఆ మార్పుకు దారి చూపాలి అన్నది అతని ఉద్దేశ్యం. డాన్స్ అవుట్ ఆఫ్ పావర్టీ సంస్థను స్థాపించాడు వినయ్. దాంతో అలా పేద పిల్లలకి ఇంకా డబ్బు పెట్టి డాన్స్ నేర్చుకోలేనటువంటి పిల్లలకి అది అండగా నిలుస్తుంది. డాన్స్ అనేది పిల్లలకి ఒక అలవాటు, హాబీ మాత్రమే కాదు, వారిలోని భయాన్ని, ఒంటరితనాన్ని, పేదరికాన్ని దూరం చేసేటటువంటి ఒక మార్గం అంటారాయన. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రియేటివ్ గా ఆలోచించేలా చేస్తుంది డాన్స్. ఇది వారికి సేఫ్ ప్లేస్, భయం నుండి ధైర్యం వైపు, ఆత్మవిశ్వాసం వైపు వెళ్తూ ఇన్స్పిరేషన్ గా మారుతోంది. స్లమ్ ఏరియాస్ లోని పిల్లలు టాలెంట్ ని గుర్తించి వారికి డాన్స్ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి సూపర్ స్టార్స్ లా మారుస్తున్నారు తను. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న పిల్లలు ఇప్పుడు స్టేజ్ షోలు ఇస్తూ ఇతరులకు డాన్స్ నేర్పిస్తూ ఉపాధిని కూడా పొందుతున్నారు. ఇలా వినయ్ లాంటి వ్యక్తులు మన సమాజంలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నించడం అనేది చాలా చాలా చాలా అభినందనీయం. ఆలోచిస్తే నిజంగా డాన్స్ కొందరి జీవితాలనే మార్చేసింది కదండి. ఏదేమైనా సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ పిల్లలకు కూడా డాన్స్ నేర్పించండి. ఎక్సర్సైజ్తో పాటు క్రమశిక్షణతో పాటు ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏమంటారు ఆలోచించండి. మరి మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం. చాయ్తో హాయ్ కబుర్లలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

0: సారా చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచనకు చిరంతన్ భట్ సంగీతం అందించారు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: चाय तो हाई कबर लो इपड़ो का मूवी कबर घाजी अंतरिक्षम. అలాంటి ప్రయోగాత్మక సినిమాల డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నటువంటి హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ భరత వర్ష సాగా ఆఫ్ షులా. హీరో గోపీచంద్ 33వ సినిమా ఇది. 642 AD నాటి శూల రాజ్యానికి మనల్ని తీసుకెళ్లబోతున్నారు ఈ సినిమా ద్వారా దర్శకులు. ఒక వారియర్ గా గోపీచంద్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయిపోయింది రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ మూవీ గ్లిమ్స్ ద్వారా. విలన్ గా మొదలు పెట్టినటువంటి గోపీచంద్ మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో. మరి రణం ప్లస్ లక్ష్యం ప్లస్ యజ్ఞం ఈ మూడు సినిమాలంతా బాగుంటుందట ఈ సినిమా అని అంటున్నారు గోపీచంద్ గారు. మరి చూడాలి గోపీచంద్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో.

గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో నివిన్ శరణ్య గోపీనాథ్ పాడిన పాట విన్నారు. రామజోగే శాస్త్రి రచన, సినిమా జిల్. ఇవ్వండి ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లో. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఓజస్ గంభీర ఓజీ చిత్రం నుండి సింభు ఎస్ఎస్ థమన్ దీపక్ బ్లూ రాజకుమారి నజీరుద్దీన్ భారత్ రాజ్ పాడినటువంటి పాట విన్నారు. విశ్వ వేమూరి సాహిత్యం ఎస్ఎస్ థామన్ సంగీతం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:10. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను 9 లక్షల నుండి 15 లక్షలకు పెంచేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారావు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ సంబంధిత పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. సమీక్షా సమావేశంలో డీజీపీ సివి ఆనంద్, ఉన్నతాధికారులు వికాస్ రాజ్, నవీన్ మిత్తల్, డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్, చారు సిన్హా, పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు. గడ్డితో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఆదాయం సంపాదించవచ్చనే ఆలోచన ఇక్కడి నుంచే మొదలవడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పంతులు గారి తోటలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగీతేతో కలిసి బయోస్టేటం టెక్నాలజీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమిపూజ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి 3311 కేబీ సబ్స్టేషన్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క మాట్లాడుతూ

0: మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు. రాష్టంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్టస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు సురేఖ సీతక్కలతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. రైతులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21 వేల కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం ఒరేసిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.
0: ఉపాధి హామీ పనుల్లో రోజువారీ కూలీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మంత్రి డాక్టర్ ధనసార అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓలు, డీఆర్డీఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, సెర్ప్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మే నెలలో కేంద్రం మంజూరు చేసిన పని దినాల లక్ష్యాన్ని పూర్తిగా సాధించాలని, జనగామ సంగారెడ్డి, నగర్ కర్నూలు, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. 10 మంది దివ్యాంగులకు స్కూటీలను, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్క్యులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ తెలియజేశారు. కొన్ని సంస్కరణలు ప్రతిపాదించిన దృష్ట్యా నిన్న జారీ చేసిన

0: సర్క్యులర్ అమలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సవరించిన సూచనలు త్వరలో జారీ చేయనున్నామని తెలంగాణలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కు తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో రాబోయే రోజుల్లో బీజేపీ అభ్యర్థులను అన్ని ఎన్నికల్లో గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. ఈరోజు ఖమ్మంలో పర్యటించి ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పెయింటింగ్ వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రఘునందనరావు ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వేపెన్నెల శ్రీనివాసరెడ్డి చెప్పారు. నగరంలోని అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేశారు. అంగన్వాడీ సిబ్బంది తమ కేంద్రాలకు సంబంధించిన సమస్యలను నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలియజేయాలని ఆయన సూచించారు. అగ్ని ప్రమాద బాధితులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డు పాత బస్టాండ్ వద్ద ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన దుకాణాలను పరిశీలించి జీవనాధారాన్ని కోల్పోయిన చిరు వ్యాపారులను పరామర్శించారు. రైతులు పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలు సాగు చేయాలని, భూమి సారాన్ని కాపాడేందుకు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎలిగేడు మండలంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. రైతుల భవిష్యత్తుకు ఆయిల్ పంప్ పంట సాగు భరోసా ఇస్తుందని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగారు రాఘవరెడ్డి అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈరోజు రైతు మహాసదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన, బౌద్ధ, పార్సీ మైనారిటీ సమాజాలకు చెందిన 100 మంది అభ్యర్థులకు ఎల్లుండి నుంచి శిక్షణకు దరఖాస్తులు అందుకుంటారు. రబీ ధాన్య సేకరణను వేగవంతం చేయాలని, మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా చిట్యాల, నర్కట్పల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన సందర్శించి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలు, హమాలీలు, ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాలు తగిన వివరాలను పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, సగం ఫీజు ముందుగానే వసూలు చేయడం వంటి అంశాలపై రాష్ట మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు అనుచితమైనవి, ఏకపక్షమైనవి మాత్రమే కాకుండా విద్యను వాణిజ్యపరంగా మలచరాదనే న్యాయ సూత్రాలకు విరుద్ధమని సంఘం స్పష్టం చేసింది. మానసిక వికలాంగుల పిల్లల సంరక్షణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత దయాకరెడ్డి అన్నారు. నర్సాపూర్లోని బేతాని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రాన్ని కమిషన్ సభ్యులు ఈరోజు పరిశీలించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్ లో సమయం 6:20 దాటి 30 సెకండ్లు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ పాటలు వినబోతున్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీరు వినబోయే పాట మేజర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడింది. కృష్ణకాంత్ రచనకి శ్రీచరణ్ పాకాల సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

డ్రైవ్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వింటున్నారు విక్రమ్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ పృథ్వీ పాడిన పాట. రామజోగేయ శాస్త్రి రచనకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: आरोग्य जीवन आनंददायकम्।
3: वैद्य रंगंलो అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.

ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: నాయక్ చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ సుచిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన సాహితీ అండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై ఎస్ఎస్ థామన్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి యాజిన్ నిజార్, నేహా భాసిన్ పాడిన పాట విన్నారు. రామజోగేశ్ శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:40 ఇప్పుడు వింటారు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Bless in the building. Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. కోపం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి తన ఓపికను నశించిన తర్వాత కోపానికి లోనవుతాడు. ఆ కోపం కారణంగా హార్మోన్లపై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా టెన్షన్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల హై బీపీ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి వారు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని తగ్గించుకునేందుకు మీరు కొన్ని టిప్స్ ఫాలో కండి. ఆ టిప్స్ ఏంటి? వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీతో ఇప్పుడు చెప్తాడు. వింటూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ముందుగా

చేయాల్సిన పని మనకు కోపం దేనివల్ల వస్తుందో అనే విషయాన్ని గుర్తించుకోండి. దాని గురించి సన్నిహితులతో చర్చించడం మంచిది. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, వ్యక్తిగత వైద్యులు, స్కూల్ టీచర్, ఇలా ఎవరితో అయినా సరే ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. దీంతో మీకు కోపం తెప్పించే పరిస్థితులను ఎలా అధిగమించాలో ఓ అవగాహన వస్తుంది. అలా సులువుగా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. స్టార్ట్ డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల రిలాక్స్ అవుతాం, ఆనందంగా ఉంటాం, అలర్ట్నెస్ పెరుగుతుంది, ఎక్సైట్మెంట్ తగ్గుతుంది, ఆందోళన, నిరాశ, కోపం, గందరగోళం తగ్గిస్తుంది. మీకు కోపం వచ్చే సందర్భాలు ఎదురైనప్పుడు స్లోగా డీప్ బ్రీత్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇబ్బంది కలిగించే అంశం నుంచి దృష్టిని మళ్లించండి. ఇలా చేస్తే మీకు కోపం తగ్గి కూల్ అవుతారు. వాకింగ్ వల్ల శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు యాంగర్ ఇష్యూస్ ఉంటే వాకింగ్ మంచి ట్రీట్మెంట్లా హెల్ప్ అవుతుంది. వాకింగ్ మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. యాంగర్ కంట్రోల్ గురించి ఆలోచించడానికి వాకింగ్ మీకు కొంత ప్రశాంతమైన సమయాన్ని ఇస్తుంది. మ్యూజిక్ వింటే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఒక అధ్యయనం ప్రకారం మ్యూజిక్ థెరపీ ఎంతో యూస్ఫుల్ అని ఎన్నో రీసెర్చర్స్ స్టడీస్ చెప్పాయి కూడా ఆల్రెడీ. మెలోడియస్ సాంగ్స్, సూత్ఫుల్ మ్యూజిక్ మనసుకు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తాయి. మీకు కోపంగా, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మంచి ప్లెజెంట్ మ్యూజిక్ వినండి. మీరు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి స్ట్రెచింగ్ హెల్ప్ అవుతుంది. కోపం మీ కండరాలను టైట్ చేస్తుంది. ఇది మీకు కోపం రావడానికి ప్రేరేపిస్తుంది. కొన్ని స్ట్రెచెస్, జాయింట్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది. దీంతో మీ కోపం కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్, మై డియర్ ఫ్రెండ్స్, మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. మీతో మీరు సమయం గడపడం చాలా ముఖ్యం. రోజులో కొంత సమయం మీతో మీరు గడపండి. దిస్ ఇస్ యువర్ పర్సనల్ టైం. ఇది మీరు ప్రశాంతంగా ఉండడానికి, సరైన డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒంటరిగా పనిచేస్తే ఇతరుల ఫీలింగ్స్ తో పాటు మీ భావాలు మీకు అర్థమవుతాయి. ఎవరైనా మీకు కోపం తెప్పిస్తే దానికి రియాక్ట్ అయ్యే ముందు కొంతసేపు ఒంటరిగా గడపండి. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి. సాధ్యమైతే డాన్స్ చేయండి, గంతులేయండి, నచ్చిన పాటకు స్టెప్పులేయండి, మంచి పుస్తకాలు చదవండి. ఒకవేళ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్ చేయండి, లేదా పిల్లల దగ్గర క్లే ఉంటే దాంతో ఏమన్నా బొమ్మలు చేసుకోండి. యోగా, ధ్యానం, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మరింత సాయం కావాలంటే వైద్యుని సంప్రదించండి. కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పే యాంగర్ మేనేజ్మెంట్ కోర్సెస్, కౌన్సిలింగ్స్ చాలా ఉన్నాయి. టేక్ హెల్ప్ ఆఫ్ దెమ్. సాధారణంగా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో అన్నారని మనం తిరిగి పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే ఇలా పగ తీర్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. పగ అంటే ఎదుటి వాళ్ళ మీద అరవడం, కోపంగా ఉండడం, లేదా అంటే కాస్త కఠినమైన పదాలని అనడం మొదలైనవి. పగ తీర్చుకోవడం వల్ల కలిగే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అయితే మీ పార్ట్నర్ పై కానీ ఎవరి మీదైనా కానీ మీరు పగ తీర్చుకోవడం, మోసం చేయడం మంచిది కాదు. అసలు ఎందుకు పగ తీర్చుకోవడం మంచిది కాదు అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో. సమయం అంతా కూడా ఒకేలా ఉండదు. మన యొక్క ఆలోచనలు, భావాలు, మూడ్స్ అన్నీ కూడా ప్రతిక్షణం మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి అప్పుడే కోపం వస్తుంది. దీంతో మనం వాళ్ళని ఏదో ఒకటి అనాలి అనుకుంటాం. కానీ కాసేపు తర్వాత కోపం కాస్త పోతుంది. పరిస్థితి చక్కబడ్డ తర్వాత మనం ఎందుకు ఇలా అన్నాము అని మనమే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కాసేపు స్థిమితంగా ఉండడం మంచిది. అంతేకాని వెంటనే పగ తీర్చుకోవాలి అనుకుంటే తిరిగి మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు రిగ్రెట్. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్ళీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్ళీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు. అలానే కోపం మరింత పెరిగిపోతుంది. ఇది ఒక హ్యాబిట్ ప్యాటర్న్ కింద మారుతుంది. ఎవరేం చేసినా కానీ పగ తీర్చుకోవడం అనేది మీ మైండ్ రిజిస్టర్ చేసుకొని మీరు అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతూ ఉంటారు. దీంతో లైఫ్లో మీకు పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి.
పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒకసారి ఇలా చేయడం వల్ల మీరు ఏమాత్రం ఆనందంగా ఉండలేరు.

0: కాబట్టి వీలైనంత వరకు పగ తీర్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదేవిధంగా ఆనందంగా కూడా అస్సలుండలేరు. పగ తీర్చుకునే కంటే కూడా కాసేపు కావాలంటే మౌనంగా ఉండండి. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. Why are you wasting your time on all these people who are fit for nothing and good for nothing? So all you need to do is focus all your energies on improving yourselves, and all the people who have accused you or done something wrong to you earlier in your life will definitely fall on your feet once you reach success. Anduke antaru success ki minchindi inkevi ledhu. Okka sari meer successful ayyarante evaru edaina gaani andaru malli mee paadala vaddake vastaru. Wait till then and do enjoy your success with this wonderful message. This is your RJ Chetan signing off. Bye, tata.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

డాకు మహారాజ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి థామన్ ఎస్ఎస్ సంగీతం అందించారు.

0: హిట్ 3 చిత్రం కోసం అనిరుధ్ రవిచందర్ పాడిన పాట విన్నారు. గీత రచన రాఘవ్ అండ్ సంగీతం మికిజే మేయర్.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ప్రతి బుధవారం ఉదయం 9:15 ప్రసారమయ్యే కార్యక్రమంలో, అంటే రేపటి బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో స్టే ట్యూన్డ్ ఎట్ 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. సురేంద్ర కృష్ణ సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ప్రతి బుధవారం ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో, అంటే రేపటి బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో రేపు ఉదయం 9:15 ట్యూన్ చేసే ఉంచండి మీ ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులు నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి

0: రమేషా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ గవేట్రీ కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. చెన్నై సమీపంలోని పన్నయూరులోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నూతనంగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించగా ఆయన దాన్ని ఆమోదించారు. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారికంగా చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. అసోం శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఆ రాష్ట్రానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. కేంద్ర పరిశీలకుల కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను ఆమోదించింది. ఇటీవలి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. ఈరోజు కోల్కతా విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ తమ పార్టీ ఓడిపోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తుందని, ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా ఆ తర్వాత ఎవరూ సభలో సభ్యులుగా కొనసాగలేరని బీజేపీ పేర్కొంది. బీజేపీ నాయకుడు బిమల్ శంకర్ నంది ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇటువంటి ప్రతిష్టంభను సృష్టించి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారన్నారు. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొనేందుకు మన రాజ్యాంగంలో తగిన నిబంధనలున్నాయని ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ తమ పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకుంటోందన్న మమత ఆరోపణలను కూడా నంది ఖండిస్తూ అవి పచ్చి అబద్దాలని కొట్టిపారేశారు. భారత జమైకా మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం ఒక కీలక స్తంభంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు అన్నారు. జమైకా విదేశాంగ మంత్రి కమీనా జాన్సన్ స్మిత్ ఇతర మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన అనంతరం డాక్టర్ జయశంకర్ మీడియాతో మాట్లాడారు.
1: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of US$1 million under the India-UN Development Partnership Fund.
0: తమ మధ్య చర్చలు సమగ్రంగా లోతుగా సాగాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని అంశాలను చర్చించడంతో పాటు సహకారానికి కొత్త మార్గాలను గుర్తించామని విదేశాంగ మంత్రి చెప్పారు. వియత్నాం అధ్యక్షుడు తోలాం మన దేశంలో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. తోలాం పర్యటన భారత్ వియత్నాం మధ్య ఉన్న బహుముఖ పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరి 10 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృద్ధి, నాణ్యతాపరమైన ఆందోళనలు పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల ఖర్చుతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వం 5 విజన్ ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ ఈ విధానానికి అనుగుణంగా ఉంటుందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి సారిస్తుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే రకం HYV విత్తనాలను అభివృద్ది చేయడం, అదే సమయంలో ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను భారీ స్థాయిలో అమలు

0: చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరాపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో 3 భారతీయ పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంఘీభావంగా నిలుస్తున్నానని ఆయన ఉద్ఘాటించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత కోసం హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నిరంతర నౌకాయానాన్ని ఉండేలా చూసుకోవడం చాలా కీలకమని కూడా మోదీ చెప్పారు. దేశ అభివృద్ది ప్రస్థానంలో కీలక రంగమైన ఉక్కు రంగం స్వయం సమృద్ది దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 2018లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించిన భారత్ అప్పటి నుంచి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం వాటా 2014లో 5.2% నుంచి 2024 నాటికి 7.9% పెరిగిందని అధికార ప్రకటన ఒకటి తెలియజేసింది. ఇది ప్రపంచ స్థాయిలో భారత్ పోటీతత్వంతో కూడుకున్న దేశంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న విషయాన్ని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఫినిష్డ్ స్టీల్ వినియోగంలో కూడా దేశం 2వ స్థానంలో ఉందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ ఐఆర్ఎఫ్ రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆ దేశంలో కొనసాగుతున్న మత వివక్షపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత దూషణ, చట్టాల దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడులు, బలవంతపు వివాహాలు, మైనారిటీ మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీల ప్రస్తుత స్థితిగతులను వారు సమీక్షించారు. క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, ఇతర మతపరమైన మైనారిటీ వర్గాలకు పటిష్టమైన రక్షణ కల్పించాలని, మత పెద్దలు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై విస్తృతంగా కిడ్నాప్లు, బలవంతపు వివాహాల ద్వారా చేస్తున్న మత మార్పిడుల పట్ల అంతర్జాతీయ మత స్వేచ్ఛ నిపుణులు చేసిన హెచ్చరికలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానం నిలబెట్టుకుంది. గత మార్చిలో T20 ప్రపంచ కప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులను నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం కపాస్ క్రాంతి అనే పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా అవేర్నెస్ డే సందర్భంగా ఆస్తమా గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ అజిత్ విగ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేశ్ సుంకసారి.

శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్త్మా, ఈ ఉబ్బస వ్యాధి గురించి తెలియజేయడానికి ప్రముఖ వైద్యులు పల్మనాలజిస్ట్ మరియు

0: ఫిజిషియన్ డాక్టర్ అజిత్ విగ్ గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: పుట్టినప్పటి నుంచి మనిషి శ్వాసతో జీవితం మొదలై శ్వాసతో జీవితం ఎండ్ అవుతుంది.
1: అవును.
0: ఈ శ్వాసకు సంబంధించిన వ్యాధిలో ఆస్మా చాలా ప్రముఖంగా వింటుంటాం డాక్టర్ గారు.
1: అవునండి.
0: బయట చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఆస్మా పేషెంట్లకు లోపల తుఫాన్ వచ్చినంత పని అవుతుంది అంటారు.
1: కరెక్ట్.
0: సో ఈ ఆస్మా రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలా గుర్తించాలంటారు?
1: సాధారణంగా ఆస్మా ఎలర్జీ వల్ల తయారవుతుంది. ఏ వయసులో కూడా తయారు కావచ్చు. చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు ముసలోళ్ళకి కూడా ఆస్మా తయారు కావచ్చు. ఎప్పుడైనా తయారు కావచ్చు. కానీ ముఖ్యంగా దీనికి ఒక రకంగా ఎలర్జీ వల్ల ఇది తయారవుతుంది. సో వాతావరణంలో ఉన్న ఎలర్జన్ తో ఇది లోపల పోయి రియాక్ట్ చేస్తుంది మన బ్రాంకియల్ ట్యూబ్స్లో. దానివల్ల బ్రాంకియల్ ట్యూబ్స్ ఒక రకంగా నేరో అయిపోతాయి, సన్నగా పడిపోతాయి. దానివల్ల శ్వాస పీల్చడానికి కష్టమవుతుంది. ముఖ్యంగా ఆస్మా రివర్సిబుల్ ఉంది, అంటే ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా నార్మల్ అయిపోతుంది. బ్రాంకైటిస్ COPD పేషెంట్స్కి రివర్స్ కాదు. కొంచెం రెసిడ్యువల్ పర్మనెంట్ డ్యామేజ్ లంగ్స్లో ఉంటుంది. బట్ ఆస్తమా ప్రాపర్లీ ట్రీట్మెంట్ తీసుకున్న వల్ల కంప్లీట్గా రివర్స్ అయ్యేది అవకాశాలు ఉన్నాయి.
0: అంటే ఒకప్పుడు ఆస్తమా రివర్స్ కాదు అనే భావన ఉండింది, ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్యంలో 100%
1: ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 100% రోగం పూర్తిగా రివర్స్ అయిపోతుంది. నేను క్యూర్ అని శబ్దం ఉపయోగించను, నేను రివర్స్ అయ్యేది అవకాశాలు ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే ఒకసారి రివర్స్ అయిపోతే పేషెంట్కి అన్ని లక్షణాలు తగ్గిపోతాయి. ఒక 30-35% పేషెంట్స్కి పెద్ద వయసులో తర్వాత ఏమైనా వేరే ట్రిగర్తో మళ్ళా అవకాశాలు ఉన్నాయి రోగం వచ్చేది. అందుకొరకే నేను క్యూర్ అని గట్టిగా చెప్పలేకపోతున్నాను.
0: డాక్టర్ గారు, ఈ ఆస్తమా వచ్చిందని ఏ రకంగా గుర్తించాలి, దానికి ఏమైనా టెస్టులు ఉన్నాయా?
1: టెస్ట్తో ముఖ్యంగా సిమ్టమ్స్ ఉంటాయి, లక్షణాలు అది మనం పట్టించుకోవాలి. లక్షణాలు ఏమున్నాయి, 80% పేషెంట్స్కి ఆస్తమాలో ఎలర్జీ లాగా తుమ్ములు, జలుబు, ముక్కు ఇబ్బంది ఉంటుంది. సో రన్నింగ్ నోజ్, ముక్కుతో నీరు కారటం, తుమ్ములు రావటం, చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే దుమ్ము పొగబడితే సడన్గా ముక్కు బంద్ కావటం, ముఖ్యంగా రాత్రికి ముక్కుతో శ్వాస ఆడటం కష్టం ఉండటం, అవన్నీ లక్షణాలు వెరీ వెరీ కామన్. వాళ్ళందరికీ ముక్కు ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత అనే అది గొంతుకి ఎఫెక్ట్ అయ్యి పొడి దగ్గు తయారవుతుంది. తర్వాత మళ్ళీ లంగ్స్లో దెబ్బ తగిలితే శ్వాస పీల్చడానికి కష్టమై వీజింగ్ సౌండ్, పిల్లి కూతులు ఆర్ టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్ వస్తుంది. అందుకొరకే అందరికీ ఎలర్జీ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవాలి. ఇంకొక విషయం, ఆస్తమాలో స్కిన్ ఎలర్జీస్ చాలా కామన్గా ఉంటాయి. ఎగ్జిమా, ఎర్రయి మచ్చలు, దద్దులు రావటం చాలా కామన్గా ఉంటాయి. పెద్దోళ్ళ నుండి చిన్న వయసు వరకు అందరికీ ఎగ్జిమా, స్కిన్ ఎలర్జీస్ చాలా ఉంటాయి. అండ్ ఈ ముఖ్యంగా విషయం తెలుసుకోవాలా, ఎలర్జీ స్కిన్ది తగ్గిపోతే ఆస్తమా పెరిగేది అవకాశాలు ఉన్నాయి. ఆస్తమా తగ్గిపోతే స్కిన్ ఎలర్జీ పెరిగేది కూడా అవకాశాలు ఉంటాయి. అందుకొరకే ఆ కోరిలేషన్ గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యంగా ఉంది.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం కానీ ఏదైనా అలర్జీన్స్కి ఎక్స్పోజ్ కావడం వల్ల ముక్కుతో మొదలయ్యి అది నిర్లక్ష్యం చేస్తూ పోతే అది శ్వాస కంటనాల నుంచి
1: దిగి లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తుంది.
0: ఆ తర్వాత ఆస్మాగా పరిణమించే అవకాశం.
1: అవునండి, అవునండి.
0: ఈ ఆస్మా వచ్చిన పేషెంట్స్ ఏ కాలాల్లో, అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలంలో, ఏ కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు?
1: సాధారణంగా ఎప్పుడైనా ఉండొచ్చు. మా దగ్గర పేషెంట్స్ వస్తారు, వాళ్ళు కేవలం ఎండాకాలంలోనే మా ఆస్తమా ఎక్కువ అవుతుందని చెప్తారు. కానీ అబౌట్ 50% పేషెంట్స్కి ఆస్తమా చల్లగాలికి, వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లోనే ఎక్కువ అయ్యేది, ఫ్లూ సీజన్లో ఎక్కువ అయ్యేది అవకాశాలు ఉంటాయి.
0: పేషెంట్స్ ఆస్తమా పేషెంట్స్గా నిర్ధారించుకోవడానికి లక్షణాలు చెప్పారు, పరీక్షలు ఏమైనా ఉన్నాయంట, డయాగ్నోస్టిక్ చేసేమన్నా?
1: హిస్టరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏం ప్రాబ్లం జరుగుతుంది, డాక్టర్కి కూర్చొని అన్ని డీటెయిల్గా ప్రశ్నలు అడగటమే ముఖ్యంగా ఉంది. సిమ్టమ్స్తో తెలిసిపోతుంది. 80-90% ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్కి బట్టి మనం చెప్పవచ్చు ఇది ఆస్తమా ఉన్నదా లేదని. కానీ మన డయాగ్నోసిస్ సపోర్ట్ చేసేదానికి ఒక పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని బ్రీదింగ్ టెస్ట్ ఉంటుంది, అది చేస్తే రివర్సిబిలిటీ ఎంత ఉంది అది తెలిసిపోతుంది. దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఆస్తమా అన్నమాట,
0: పల్మనరీ ఫంక్షన్ టెస్ట్.
1: అవునండి.
0: డాక్టర్ గారు, ఒక పేషెంట్ ఆస్తమా పీడితుడిగా నిర్ధారించబడిన తర్వాత అతనికి ప్రస్తుతం ఉండే వైద్య విధానంలో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్?

0: ఉందంటారు.
1: కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే స్టీరాయిడ్స్ వీళ్ళు వాడకూడదు, ఇన్హేలరే వాడాలా, నోట్లు పెట్టి పీల్చేది, అండ్ ముక్కు సంబంధించి లక్షణాలు ఉన్నాయంటే మెడికల్ టర్మినాలజీ చెప్తారు, ఎలర్జిక్ రైనైటిస్, రైనో సైనసైటిస్ ఉన్నప్పుడు ముక్కు స్ప్రే కూడా దాని వెంబడి వాడాలి. సో బేసికలీ రెండు రకాల స్ప్రే ఉంటాయి, ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నప్పుడు, ముక్కు ఇబ్బంది ఉన్నప్పుడు ముక్కు స్ప్రే రోజు రాత్రికి వాడటం, నోట్లు పెట్టి పిలిచేది స్ప్రే రోజు రెండు పూట ఉదయం రాత్రి వాడితే 90% పేషెంట్స్కి నయం అయ్యేది అవకాశాలు ఉన్నాయి. ఒక 6 నెలల్లో పూర్తిగా రోగం తగ్గిపోతుంది. కానీ ఆశ్చర్యం ఏమున్నదంటే పేషెంట్స్ కూడా కొన్ని రోజులు మందులు వాడతారు, 1 నెల 6 వారాలు జ్వర సింప్టమ్స్ రిలీఫ్ దొరికితే, జ్వరం తక్కువ అయితే లక్షణాలు, వాళ్ళు ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ బంద్ చేసేస్తారు. దయచేసి వాళ్ళు ట్రీట్మెంట్ బంద్ చేయకుండా 1 ఇయర్ రెగ్యులర్గా మందులు వాడితే అన్ని సింప్టమ్స్ తగ్గిపోతాయి, ఎలర్జీ ముక్కుది, ఎలర్జీ లంగ్స్ది అంతా తగ్గిపోయేది అవకాశాలు ఉన్నాయి.
0: డాక్టర్ గారు, వైద్యంలో డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ వాడుతూ ఆహారం పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఆహారంలో అగైన్ పేషెంట్స్కి ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. పేషెంట్స్ తెలుసుకోవాలా వాళ్ళకి ఏమేం వస్తువులు పడతలేవు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఈ బేకరీ ఐటమ్స్ తింటే రోగం పెరిగేది అవకాశాలు ఉంటాయి. ఈ ఇప్పుడు మన దగ్గర ట్రెండ్ ఏం తయారైందంటే అందరూ బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. సో జంక్ ఫుడ్ తింటే, కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్ తింటే రోగం పెరిగేది అవకాశాలు ఉన్నాయి. సో నా మెసేజ్ అందరికీ పబ్లిక్కి ఇదే ఉన్నది, కలరింగ్ ఏజెంట్స్ ఉన్న వస్తువులు, జంక్ ఫుడ్ లాగా వస్తువులు మనం తినకూడదు. ఈ బర్గర్ పిజ్జా అవన్నీ బేకరీ ఐటమ్స్ ఎంత తక్కువతో తక్కువ వాడితే అంత ఉచితం.
0: పూర్వము కుటుంబ వ్యవస్థలో అమ్మ చేతి వంట అందరు కలిసి వేడివేడిగా తినేవాళ్ళు డాక్టర్ గారు.
1: కరెక్ట్.
0: ఇప్పుడు ఈ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడము తినడము, అది ఎప్పుడు చేశారు, ఏ ఆయిల్ తో చేశారు, ఏ
1: రకమైన తెలియదు,
0: ఏ ఇంగ్రీడియంట్స్ వాడారు, అది అలర్జీ మనకు అలర్జీకా కదా తెలుసుకోలేని పరిస్థితి.
1: కరెక్ట్.
0: కాబట్టి ఒకవేళ ఆస్మా పేషెంట్స్ అంటూ తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి,
1: జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటమే చాలా ముఖ్యంగా ఉంది. అండ్ ఈ పేస్ట్రీ పైన ఉన్న రకరకాల కలర్ ఉన్న ఐటమ్స్ అన్ని బంద్ చేయాలి.
0: ఫ్రూట్స్ విషయంలో ఏ జాగ్రత్త తీసుకోవాలంటే,
1: అగైన్ ఫ్రూట్స్ లో అన్ని తినవచ్చు, కేవలం ఒక నంజు తయారయ్యేది, కఫం తయారయ్యేది అరటి పండు, ద్రాక్ష పండు, సీతాఫలం. సో ఈ మూడు ఎంత జాగ్రత్తగా ఉండి అవాయిడ్ చేస్తే అంత ఉచితం. జీడిపప్పుతో కూడా కొంతమంది పేషెంట్స్కి క్యాష్యూనట్స్తో రోగం పెరిగేది అవకాశాలు ఉంటాయి. పీనట్ ఎలర్జీ కూడా చాలా కామన్గా ఉంటుంది. సో పల్లీలు అండ్ జీడిపప్పు అవాయిడ్ చేయటమే ఉచితం.
0: డాక్టర్ గారు, మన జీవన శైలిలో వ్యాయామం లేనప్పటి నుంచి కూడా వ్యాధులు రావడం చూస్తున్నాం. కాబట్టి వ్యాయామం అనేది ఇప్పుడుండే సీడెంటరీ లైఫ్లో ఖచ్చితంగా ఒక భాగంగా చేసుకున్నట్లయితే ఈ ఆస్తమాలో కూడా ఉపయోగపడుతుందా?
1: వ్యాయామం చేయడం చాలా ముఖ్యంగా ఉంది. సింపుల్ వాకింగ్ ఆర్ పిల్లలకి మేమైతే అందరు చిన్నపిల్లలు వచ్చిన పేషెంట్స్కి, అడల్ట్స్ టీన్స్కి అందరికీ చెప్తాం మేము, పోయి స్విమ్మింగ్ నేర్చుకోరా బాబు, స్విమ్మింగ్ చేయాలా, స్విమ్మింగ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ లంగ్ పవర్. సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, యోగాసనాస్ అన్నిటితో రోగం తగ్గిపోతుంది, కంప్లీట్గా రివర్స్ అయ్యేది కూడా అవకాశాలు ఉన్నాయి. యోగా టీచర్స్ ప్రామిస్ అండ్ స్వేర్ దాట్ బై డూయింగ్ రెగ్యులర్ యోగా ఎక్సర్సైజెస్ వాళ్ళ రోగం ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుంది. మా దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా యోగా చేసి ఆస్తమాకి పూర్తిగా రివర్స్ చేసుకున్నారు.
0: డాక్టర్ గారు, డాక్టర్ని కలవలేని సమయంలో అంటే మధ్యరాత్రి కానీ అలాంటి టైంలో సడన్ గా ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఏ రకమైన సెల్ఫ్ హెల్ప్
1: లో కొన్ని మందులు ఉంటాయి, డాక్టర్స్ తో సలహా చేసి ఆ మందులు ఎమర్జెన్సీలో ఏది వాడాలని, ప్రతి పేషెంట్కి రకరకాల వేరే వేరే మందులు ఉంటాయి. సో డాక్టర్తో సలహా చేసి మందుల లిస్ట్, ఎమర్జెన్సీలో ఏది ఉపయోగించాలా రాపించుకుంటే అది ఉచితం. మేమైతే ప్రతి పేషెంట్కి ఒక ఎమర్జెన్సీ కండిషన్లో ఏం వాడాలని రాసి ఇస్తాము, రిటర్న్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం మేము. ఆ రిటర్న్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది, దగ్గు వస్తే ఏం చేయాలి, ఆయాసం అయితే ఏం చేయాలా, ఛాతీలో పట్టేసినట్లు లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి, అవన్నిటికీ రకరకాల మందులు ఉంటాయి, అవి రాసి ఇచ్చేస్తాం. ఒకటే మేము పబ్లిక్కి అలర్ట్ చేసే దానికి ఒక విషయం నేను చెప్పాలా, ఎక్కువ నెబులైజర్ ఉపయోగించి, స్టీరాయిడ్ నెబులైజర్ దయచేసి ఎక్కువ వాడకూడదు. దాంతో మళ్ళా అంత ఫంగల్ ఇన్ఫెక్షన్ గొంతులో, థ్రోట్లో తయారయ్యే

0: అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం మనిషి అందరు మనము జాగ్రత్తగా ఉండాలా. నెబులైజేషన్లో స్టీరాయిడ్స్ వాడకూడదు, వేరే సెల్ఫ్ హెల్ప్లో వేరే రకంగా మందులు డాక్టర్తో సలహా చేసి ఉపయోగించటం ఉచితం.
1: ఈ ఆవిరి పట్టడం ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందంట?
0: డెఫినెట్గా ఆవిరి పీల్స్తే ఖచ్చితంగా దాంతో లాభం దొరుకుతుంది. ఆవిరి పట్టాలి, వేడి నీళ్ళ ఆవిరి రోజు ఒక పూట పీల్స్తే మంచిగా ఉంటుంది. దాంతో కఫం తగ్గిపోతుంది, దాంతో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.
1: డాక్టర్ గారు, ఆస్తమా అటాక్ వచ్చిన పేషెంట్కి తన శ్వాస తన తీసుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అటువంటప్పుడు కుటుంబం పాత్ర ఎలా ఉండాలి? అంటే అతనే సొంతంగా హెల్ప్ చేసుకునే పరిస్థితుల్లో ఉండడు. మీరు అన్నట్టుగా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ ఆ రిటర్న్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలియపరచడం ఎంతవరకు అవసరమంటారు?
0: కుటుంబంకి అందరికీ ఒక రకంగా సహానుభూతి చూపించాలా, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలా, వాళ్ళకి చాలా వరకు సహాయం చేయాలా. అదే కాక కుటుంబాలందరూ మనుషులు తెలుసుకోవాలా, ఏదైనా ట్రిగర్స్ ఐడెంటిఫై చేసి ఆ ట్రిగర్తో రోగం పెరుగుతుందా తెలుసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కుక్కలు పిల్లులు ఉంటే వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి పెట్స్కి, డాగ్స్ క్యాట్స్కి, బర్డ్స్కి అవాయిడ్ చేయాలి. మన హైదరాబాద్లో చాలా మంది పేషెంట్ దగ్గర పిజిన్స్ ఉంటారు ఇంటికాడ. సో పిజిన్స్తో కూడా ఆస్తమా పెరిగేది అవకాశాలు ఉంటాయి, అవి అన్నిటితో దూరం ఉండాలి. అండ్ బెడ్రూమ్లో, లివింగ్ రూమ్లో సాధారణంగా కార్పెట్ చాలా మంది పేషెంట్స్ ఇంట్లో ఉంటాయి, కార్పెట్స్ అవాయిడ్ చేయాలి. భూమికి 2 సార్లు ఉదయం సాయంత్రం తడిబట్టతో మాప్ చేపించాలి. సో దుమ్ము జమ కాకుండా ప్రయత్నం చేయాలి. కుటుంబ సహాయం చాలా ముఖ్యం. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది.
1: డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న. చాలా మంది ఈ జలుబు, దగ్గు ఇలాంటి వాటిని సాధారణంగా ట్రీట్ చేసేసి ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్ లో మెడికేషన్స్ తీసుకుంటారు.
0: అవును,
1: ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటారు?
0: నా లెక్క ప్రకారం అస్సలు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకూడదు, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. యాంటీహిస్టమినిక్ ఎలర్జీ మందులు వాడితే జలుబు తగ్గిపోతుంది, కానీ అంత లోపల పోయి ఆ జలుబు బ్లాక్ చేసేస్తుంది శ్వాస పీల్చిన ట్యూబ్స్కి, మనకు ఇంకా ప్రాబ్లం పెరిగేది అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మనం అందరు అలర్ట్గా ఉండి పక్కలో ఉన్న డాక్టర్తో సలహా తీసుకోవాలా, కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అస్సలు అవాయిడ్ చేయాలి. స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, కొంతమంది ఏదైనా చిన్న హెడేక్కి, బ్యాక్ పెయిన్కి పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఆస్తమా ఉన్న పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్ వాడితే రోగం ఇంకా పెరిగేది అవకాశాలు ఉంటాయి. సో అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా అవేర్నెస్ డే సందర్భంగా ఆస్తమా గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ అజిత్ విగ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. రేపటి బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో స్టే ట్యూన్డ్ ఎట్ 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:36 దాటి 5 సెకండ్లు. ఆకాశంలో దీపాలు వెలగడం చూశారా ఎప్పుడైనా మీరు? అదేంటి, నీటిలో దీపాల్ని వదలడం చూశాము, ఆకాశంలో నక్షత్రాలు కదా ఉంటాయి, అవి కూడా దీపాల్లా మెరవడం చూశాము, కానీ ఆకాశంలో దీపాలా ఏంటి అనుకుంటున్నారా? అయితే నేను కూడా అలాగే అనుకున్నాను. నిజంగా అలా దీపాలు ఆకాశంలో వెలుగుతూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో అనిపించింది. బలూన్స్ని వదలడం చూశాను. అలా దీ

దీపాలను లాంతర్లను వదిలేస్తే ఎంత బాగుంటుందో కదా, అలా అనుకున్నాను. ఒక న్యూస్ తెలిసింది, ఆ విషయమే మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే, థాయిలాండ్ సాంప్రదాయాల స్ఫూర్తితో మన హైదరాబాద్లో లాంతర్ ఫెస్టివల్ జరగనుంది, అది కూడా మే 9. స్టోరీ టైమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్లో స్కై లాంతర్ రిలీజ్లు, లైవ్ పర్ఫార్మెన్స్లు, బాలీవుడ్, టాలీవుడ్ పాటలతో హంగామా ఉండబోతోంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ డీటెయిల్స్ని ఇంటర్నెట్లో తప్పకుండా తెలుసుకోండి. ఈ షో శంకర్పల్లిలో జరగబోతుంది. రాత్రిపూట లాంతర్లను వదిలే కార్యక్రమం ప్రధాన ఆకర్షణ. ఆకాశంలో దీపాలు వెలగడం ఎందుకు, ఈ లాంతర్ల స్పెషల్ అని అనుకుంటున్నారా? కొత్తగా ఆశలు, కొత్తగా వెలుగులు నింపడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, పాటతో ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు వినబోయే పాట

0: అమరన్ చిత్రం కోసం కృష్ణ తేజస్వి, శిరీష పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమం

మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఇక రేపటి బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. కాబట్టి రేపు ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో బిజినెస్ ముచ్చట్లు తప్పకుండా వినండి. ఇప్పుడు బద్రీ చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట వినబోతున్నారు. వేటూరి సాహిత్యానికి రమణ గోగుల సంగీతం అందించారు.

0: తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
3: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: వాల్తేర్ వీరయ్య చిత్రం కోసం నకాష్, అజీజ్, దేవిశ్రీ ప్రసాద్, సమీర భరద్వాజ్, జస్ప్రీత్ జాస్ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.

0: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం కోసం మనో రమ్య బెహ్రా పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట అది. కృష్ణకాంత్ రచన, విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. రాష్టంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్టస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను ఇప్పుడున్న 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్క్యులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ తెలియజేశారు. నిన్న జారీ చేసిన సర్క్యులర్ అమలు నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ప్రభుత్వాల ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణం స్వీకరించేసే అవకాశం ఉంది. తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే

స్టాలిన్ తన రాజీనామాను సమర్పించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారిక చర్చలు జరుగుతున్నాయి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. వియత్నాం అధ్యక్షుడు తోలాం భారతదేశంలో తన తొలి అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు స్వాగతం పలికారు. ఐసీసీ T20 క్రికెట్ ర్యాంకింగ్స్లో భారత్ తాజా ర్యాంకింగుల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తల్ని మరింత ఇంట్రెస్టింగ్ గా మీకు తెలియజేసే ప్రోగ్రామే మస్తీ మజా.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, మరి ఇవాల్టి మస్తీ మజాలో కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రజలు ఆదరించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ మీకు తెలియజేస్తాను. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే శ్రవంతి.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: వారసుడు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, ఎంఎం మాన్సి పాడిన పాట అది. రామజోగేశ్ శాస్త్రి రచనకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
3: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మన దేశంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్. ఇవి రెండు ద్వీపాలు, చాలా అందమైన ద్వీపాలు, బంగాళాఖాతంలో ఉన్నాయి. క్లియర్ వాటర్ తో అద్భుతమైనటువంటి చక్కటి బీచ్లు, తెల్లటి ఇసుక తెన్నెలతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ బీచ్లు, ఈ అండమాన్ నికోబార్ దీవులు మన దేశ పర్యాటకానికి తలమానికం. ఈ అందమైన ప్రశాంతమైన బీచ్లు చూడాలంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవు. అయితే అండమాన్లోని రాధానగర్ బీచ్కు 2004లో ఏషియాలోనే ది బెస్ట్ బీచ్గా గుర్తింపు కూడా లభించింది. ఈ దీవుల్లో స్కూబా డైవింగ్, స్నార్క్లింగ్, సీ వాక్ అంటే సముద్రం అడుగున నీటిలో నడిచేటటువంటి సదుపాయం కూడా ఉంది. ఇక్కడ అన్ని భాషల వారు నివసించడం మూలాన ఒక మినీ ఇండియాలో ఉంటుంది అండమాన్. మరో స్పెషాలిటీ ఏంటంటే దక్షిణ ఏషియాలో ఉన్నటువంటి ఏకైక అగ్ని పర్వతం ఈ దీవుల్లోనే బరిన్ ఐలాండ్లో ఉంది. మనం మస్తి మజాలో అండమాన్ ద్వీపం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మన భారత నౌకాదళం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ సముద్రంలో ఆవిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డుని సాధించారు. సముద్ర గర్భం మధ్యలో రాధానగర్ బీచ్లో అతి పెద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, అండమాన్ అటవీ శాఖ అధికారులు, పోలీసులు 203 మంది ఈ సాహస కృత్యంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రయత్నం భారతదేశ గౌరవాన్ని చాటడమే కాకుండా అండమాన్ దీవుల్లో జరిగేటటువంటి సాహస పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నారు. గతంలో వైజాగ్ అంటే విశాఖపట్నం బీచ్లో కూడా ఇలాగే చేశారు, కానీ ఇంతటి భారీ స్థాయిలో జాతీయ పతాకావిష్కరణ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి

0: వాణి సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఇక రేపటి బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు తప్పక ట్యూన్ చేసుకోండి. మీ ఆకాశవాణి వివిధ భారతి.
4: आप टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
5: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
6: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
5: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సమయం 8:20. మస్తి మజా వింటున్నారు. అమ్మ అనే పదానికి అర్థం చెప్పగలమా చెప్పండి? అమ్మతనానికి నిర్వచనం చెప్పగలమా? అమ్మ ప్రేమకి వెల కట్టగలమా? అమ్మ ఆప్యాయతానురాగాలను బంధించగలమా? సృష్టిలో మానవుల్లోనూ జంతువుల్లోనూ అమ్మ ప్రేమ అనిర్వచనీయమైంది. జంతువుల్లో కూడా మనం చాలా స్టోరీస్ వినే ఉంటాం, చాలా న్యూస్లు చూస్తే ఉంటాం, సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయినటువంటి న్యూస్లు కూడా మనం చూసుంటాము. ఆ ప్రేమకు కరిగిపోయి ఉంటాం. అమ్మ ప్రేమను వివరించడానికి పదాలే సరిపోవు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది వీడియో ఏమిటి అంటే, భారీ వర్షం పడిందండి, కాలువల్లో నీళ్ళని పొంగి పొర్లుతున్న టైం అది. అందరూ దూరంగా నిలబడి ఏ చెట్టు క్రిందో ఏ షాపుల కిందో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ టైంలో చిన్న కుక్క పిల్లలు ఆ కాలువలో కొట్టుకుపోతూ ఉన్నారు. కానీ అది గమనించినటువంటి ఎవ్వరూ కూడా ముందుకు వెళ్లలేరు. ఎందుకంటే భారీ వర్షం, ఎవరు ముందుకెళ్తారు అని అలాగే చూస్తూ ఉన్నారు. కానీ అమ్మ కదా, ఒక మహిళ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మురికి కాలువలో చేతులు పెట్టి ఒక్కొక్కటిగా ఆ కుక్క పిల్లల్ని బయటకు తీసేసింది. ఆ చిన్ని ప్రాణాల్ని చివరికి సురక్షితంగా ఒక చోటుకు చేర్చింది. ఆ వీడియోను చూసిన ప్రతి హృదయం కూడా కదిలిపోయింది. అందుకే ఆ వీడియో అంత వైరల్ అయింది. ఆ వర్షం ఎంత పెద్దదో తెలియదు, కానీ ఆ క్షణంలో ఇంత పెద్ద మనసు మాత్రం అందరికీ కనిపించింది. ఇలాంటి చిన్న సందర్భం ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు నిజంగానే ప్రతి మనసు కంటతడి పెడుతుంది. మనసుకి హాయిని, ఒక ఇన్స్పిరేషన్ని, ఒక పాజిటివ్నెస్ని కలిగిస్తాయి ఇలాంటి వీడియోలు. మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో భీమ్ సిసిరోలియో పాడిన పాట విన్నారు.
1: टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: मस्ती मजा विंटुनारु मी आकाशवाणि विविध भारती केंद्रंलो. Do not disturb board. ఎక్కడ పెడతారు? మనకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఏదైనా ఇంపార్టెంట్ పను లేక ఆఫీషియల్ వర్క్ టైంలోనో మీటింగ్లోనో ఇలా పెట్టడం చూసాం. ఇంట్లో మన పిల్లలు అలా చేస్తే ఏం చేస్తాం? అది పెద్ద పిల్లలైతే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అని కొట్టి పడేస్తాం. పెద్దగా సీరియస్గా తీసుకో. కానీ చిన్నపిల్లలు అలా అంటే ఆలోచించాల్సిందే కదండి. మనం చూసేటటువంటి ఈ సమాజంలో అలా కామెడీగా అంటారేమో గాని సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ 2 సంవత్సరాల అబ్బాయి వీడియో మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఏం చూపిస్తోంది ఆ వీడియో అంటే 2 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి, 2 ఏళ్ళండి వాడికి, మిస్ అయినట్టుగా టర్కీలో ఒక విలేజ్ లో కంప్లైంట్ ఇస్తారు వారి పేరెంట్స్. పేరెంట్స్ అందరూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా వెతకడం ప్రారంభిస్తారు. 10 గంటలవుతోంది, వాడు కనిపించడు. చివరికి ఒక హిల్ సైడ్ రోడ్డు దగ్గర వాడు ప్రశాంతంగా అలా పడుకొని ఉండడం గమనిస్తారు. అది చూసినటువంటి వారందరూ కూడా నివ్వెరపోతారు. 3 కిలోమీటర్ల దూరంలో చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఒక కొండ మీద బజ్జుకొని ఉండడం గమనించారు ఆ ఊరి వాళ్ళు. స్టన్ అయిపోయి అలా అవాక్కైపోయి కళ్ళప్పగించి చూడడం తప్ప ఏం చేస్తారు చెప్పండి. నౌ హీ ఈజ్ ఇన్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్. చక్కగా ప్రశాంత వదనంతో, చిన్న మందహాసంతో, ఎర్రటి బుగ్గలు, గాఢ నిద్రలో తన చేతులే తనకు తలగడగా పెట్టుకున్న వైనం, ఆ ఫోటో అందరినీ ఆకర్షించింది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని హరిప్రియ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మీరు ఇంతవరకు మస్తీ మజా విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30 దాటి 10 సెకండ్లు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 1998 ఏప్రిల్ 24 న రిలీజ్ అయినటువంటి ఒక సూపర్ హిట్ మూవీలోని పాటల్ని ఈరోజు మనం ఏకచిత్ర గానం శీర్షికలో వినబోతున్నాం. అదే జీన్స్ చిత్రం. ఈ మూవీలోని పాటల గురించి ఏం చెప్పాలండి, 10 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంటాయి. 1998లో ఒక సూపర్ హిట్ సినిమా ఇది. 96లో భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. అయితే దేశభక్తిలోనే ఒక డిఫరెంట్ యాంగిల్ని కమల్ హసన్ గారి నటనలో చూపించడం ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల సౌత్ ఇండియాలోని డైరెక్టర్ శంకర్ గారు 1 డైరెక్టర్ లిస్టులో చేరుకున్నారు. ఇక నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని అందరూ అనుకున్న తరుణంలోనే కొంచెం కూడా తగ్గేదేలా అన్నట్టు జీన్స్ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్ గారు. మరి టైటిల్ మోడల్గా ఉండడమే కాదు, కథకు తగినట్టు సరిగ్గా సరిపోయింది ఈ మూవీ టైటిల్. హీరో ప్రశాంత్, హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కాంబినేషన్.

ఏకచిత్రగానం శీర్షికన జీన్స్ చిత్రంలోని పాటల్ని మనం వింటున్నాం. అప్పట్లో జీన్స్ చిత్రం అంటే అదో పెద్ద టాపిక్. ఒక్కో సీన్ గురించి, ఒక్కో పాట గురించి, ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ అయితే ఆడవాళ్లు కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయారు. ప్రతిదీ ఒక వండర్లా చూశాం ఈ మూవీని. డైరెక్టర్ శంకర్ గారి విజువల్ వండర్ అనే చెప్పాలి. ఈవెన్ పాటల్లోని సాహిత్యాన్ని కూడా అప్పజెప్పినట్టు గుర్తు పెట్టుకునేవాళ్ళం. ఒక ప్రత్యేక పాత్రకు డాన్స్ మాస్టర్ రాజు సుందరం గారు నటించారు. నాజర్, రాధిక, లక్ష్మి, సెంథిల్ లాంటి వారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. ఇక రహమాన్ మ్యూజికల్ హిట్ ఈ సినిమా. మరో వండర్ఫుల్ సాంగ్ ఇప్పుడు విందాం. అప్పట్లో ఈ మూవీ షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈ పాటతో శ్రీనివాస్ గారికి జీన్స్ శ్రీనివాస్ అనే పేరు కూడా వచ్చింది. ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం నిజంగా ఇప్పటికీ కూడా మనం ఈ పాటను పాడుకుంటూ ఉంటాం, తప్పు ఒక్క పదం కూడా పోదు. జీన్స్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం అండ్ ఏకచిత్ర గానంలో జీన్స్ చిత్రంలోని పాటలు వింటున్నాం. అప్పట్లో ఈ మూవీ షూటింగ్ 2 నెలలు అమెరికాలో జరిగిందిట. మొత్తం 35 మంది క్రూ, అందరి బస అమెరికాలోనే. అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పను కదా. ఇంకో ప్రత్యేకత ఏంటంటే యూనివర్సల్ స్టూడియోస్లో షూటింగ్ జరుపుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ మూవీ జీన్స్. హాలీవుడ్ సినిమాలకు తప్ప ఆ స్టూడియోలో ఇంకే మూవీస్కి కూడా పర్మిషన్ ఇవ్వరు, కానీ ప్రొడ్యూసర్ ఇన్ఫ్లుయెన్స్తో దాన్ని సాధించడం జరిగింది. ఇక పాటల లొకేషన్స్ గురించి ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకొని తీరాల్సిందే. యునైటెడ్ స్టేట్స్లోని 12కు పైగా లొకేషన్స్లో షూటింగ్ జరిగింది. ఈ పాటల కోసం 3 కోట్లను ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అప్పట్లో 3 కోట్లు పెడితే ఒక మంచి సినిమానే తీసేయొచ్చు, కానీ ఒక్కొక్క పాటకు కోట్లు ఖర్చు చేయడం శంకర్ గారి స్టైలేమో. ఇంకా అవాకైనటువంటి విషయం ప్రపంచంలోని 7 వింతల్ని ఒకే పాటలో చూపించడం. నేషనల్లోనే కాదు ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్లో కూడా ఇదొక సంచలనమైన వార్త ఆ రోజుల్లో. హీరోయిన్ని 8వ వింతగా పోలుస్తూ మిగిలిన 7 వండర్స్ దగ్గర పువ్వుల్లో దాగున్నా అనే పాటను సందర్భానికి తగ్గట్టుగా పిక్చరైజ్ చేశారు. ఇలా ఎక్కువ భాగం ఫారెన్లో షూటింగ్ జరుపుకున్నటువంటి సినిమా జీన్స్ చిత్రం. ఇప్పుడు పువ్వుల్లో దాగున్న ఉన్నికృష్ణన్, సుజాత పాడినటువంటి పాట విందాం.

అతిశయం అంటే ఇప్పుడు గూగుల్లో మీనింగ్ అడగక్కర్లేదేమో. ఈ పాట విజువల్స్ చూపిస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్న అతిశయాల్ని పాటలో వింటుంటే చెవుల్లో తేనె పోసినట్లు ఉంటుంది. ఈ పాట విన్నప్పుడు అజూబా అజూబా అంటూ మధ్యలో వచ్చే లిరిక్స్ ప్రపంచంలోని 7 వింతలు 8వ వింతగా తన చెలిని ఐశ్వర్య రాయ్గా చూపించినటువంటి విధానం అద్భుత. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలా తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గానం శీర్షికన జీన్స్ చిత్రంలోని పాటలు వింటున్నారు. 90స్లో అత్యంత హెవీ బడ్జెట్ మూవీగా తెరకెక్కినటువంటి జీన్స్ చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. అయితే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మొదట్లో ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదట. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్, పిక్చరైజేషన్, టెక్నికల్ వర్క్ అంతా కూడా 10-15 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటే ఏమర్థమవుతుందండి. సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువే. అయినప్పటికీ ఆ విషయమే మనకు థియేటర్లో కూర్చున్నప్పుడు

డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్, పిక్చరైజేషన్, టెక్నికల్ వర్క్ అంతా కూడా 10-15 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటే ఏమర్థమవుతుందండి. సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువే. అయినప్పటికీ ఆ విషయమే మనకు థియేటర్లో కూర్చున్నప్పుడు అర్థం కాదు. థియేటర్లో ఐశ్వర్య రాయ్ అందానికి, పాటలకు ఫిదా అయిపోని ప్రేక్షకుడే లేడు. ఒకే అమ్మాయిని ఒకే పోలికలున్న ఇద్దరు హీరోలు ప్రేమిస్తే అనే పాయింట్తో ఒక విజువల్ వండర్గా తీర్చిదిద్దిన డైరెక్టర్ శంకర్ గారిని ఏమని పొగడాలి. కేవలం ఇందులో హీరో ఇంకా హీరో తండ్రి కూడా డ్యూయల్ రోల్ చేయడం విశేషం. ఇప్పుడు ఒక పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

0: ഏകചിത്രഗാനം ശീർഷകന 1998 ഏപ്രിൽ 24 വിടുതലൈ സൂപ്പർ ഹിറ്റ് അയിനటువంటి ജീൻസ് ചിത്രంలోని പാട്ടുകൾ విన్నారు. ఈ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. జీన్స్ మూవీ సాంగ్స్ ఎప్పుడు విన్నా చాలా ట్రెండింగ్ గా, ఇప్పుడే రిలీజ్ అయిన కొత్త సినిమాలోనివా అన్నట్టుగా ఉంటాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమా. ఏఆర్ రెహమాన్ గారికి ఫిలిం ఫెయిర్ అవార్డు కూడా వచ్చింది ఈ చిత్రం ద్వారా. ఇది ఇవాల్టి ఏకచిత్రగానం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: రేపు బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. కాబట్టి రేపు ఉదయం 9:15 నుండి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. రేపటి బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. కాబట్టి స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి ఎట్ 9:15 AM టుమారో మార్నింగ్.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. తొలి పరిచయంలోనే కథానాయకుడు చేసిన తుంటరి పనికి కథానాయిక ఒక గుణపాఠం చెబుతుంది. అది మొదలు ఆ అమ్మాయిని ఎలాగైనా తనను ప్రేమించేలా చేసుకుంటానని ఆ అబ్బాయి శపథం పూణుతాడు. మారువేషంలో మంచి మనిషిగా నటిస్తాడు. వాళ్ల కుటుంబానికి దగ్గరై వివాహానికి కూడా ఏర్పాట్లు సాగిస్తారు. ఒకనొక రేయి వాళ్లు కలుసుకున్న సందర్భంలో ఆ అమ్మాయి మొహంలో దేవత కనిపించేసరికి తనలో ఉన్న అసురభావాలు మోసం చెయ్యాలన్న ఆలోచన పోయి సద్బుద్ధి వస్తుంది. తను వేసింది నాటకమని చెబుదాం అనుకునే లోపే ఆ అమ్మాయే అది గుర్తించి తిరిగి అతనిపై ద్వేషం పెంచుకుంటుంది. తను మారానని ఎంత చెప్పినా వినిపించుకోదు. కాని ఎలాగోలా ఆమెను ఒప్పించి తన ఊరికి బయలుదేరుతాడు. అమ్మాయి అతని కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఆపై ఇద్దరూ కలుసుకుని ఇలా ఓ హాయి గీతం పాడుకుంటున్నారు. 1965 విడుదలైన అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.
2: నువ్వంతే

కలలో కూడా తన ప్రియుడి రూపునే తలుచుకుంటూ ఎంత చెప్పినా తన మనసు మాట వినడం లేదని నాయిక అంటే నిరీక్షణకు తెరపడి వచ్చినవాడిని చేరటానికి ఎందుకంత సిగ్గుపడుతున్నావని, నీవు లేకపోతే నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉందని ప్రియుడు పాడతాడు. ప్రేమ సఫలమై ఒక్కటైన ఆ జంట ఈ మధుర గీతాన్నిలా ఆలపిస్తున్నారు. బి విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణకుమారి, రామారావు నాయికా నాయకులుగా నటించిన చిత్రం బందిపోటు. రసిక ప్రియరాగంలో స్వరాలు సమకూర్చిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన ఆరుద్ర.

సంఘ స్వరూపాన్ని, సమాజంలోని దుష్టశక్తుల విజృంభణని సందేశాత్మకంగా తెలియజేసిన చిత్రం కానిస్టేబుల్ కూతురు. ఈ చిత్రంలో జగ్గయ్య, కృష్ణకుమారి, రాజశ్రీ, గుమ్మడి, కాంతారావులు ప్రధాన తారాగణంగా నటించారు. మనసు ఆనందంతో నిండిపోయిన మనిషి కలకలలాడుతూ కనిపిస్తాడు. చూసేవారికి కూడా ఆ దృశ్యం కమనీయంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన అమ్మాయి అక్కడికి వెళ్లిన ఓ యువకుడి ఒడిలో గులాబీ పువ్వులా ఒదిగిపోయి చెరగని మధురమైన అనుభూతిని పొందాలని ఆశపడుతూ ఉండగా అతడు ఆమె చేస్తున్న నృత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. నటి జయలలిత యువ నర్తకీమణిగా అభినయించిన ఈ పాటను పివి శ్రీనివాస్, పి సుశీల ఆలపించగా ఆర్ గోవర్ధనం సంగీతాన్ని అందించారు.

అన్నీ సవ్యంగా ఉన్నన్నాళ్ళు బంధాలు బంధుత్వాలు బహుగొప్పగా ఉంటాయి. పరిస్థితులు మారినప్పుడే మనవాళ్లు ఎవరు, కానివాళ్లు ఎవరన్న ప్రశ్న, ఆ వెంటే జవాబు వస్తాయి. చిత్రంలో కథానాయికకి ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. సవతి తల్లి పెంపకంలో పెరిగిన ఆమెకి తన తండ్రి జీవించి ఉన్నంతకాలం కూడు గూడు అన్నీ ఉంటాయి. ఆయన వెళ్ళిపోవడంతో ఆమెది దిక్కుతోచని స్థితి. ఎక్కడా ఆశ్రయం దొరకని సందర్భంలో ఆమెని పట్నం తీసుకెళ్లడానికి కథానాయకుడు ముందుకొస్తాడు. నిజానికి అతడికి ఆమెకి ఎలాంటి బంధుత్వం లేదు. మనసు నిండా ఆమె మీద ప్రేమని నింపుకున్న పైకి చెప్పే ధైర్యం లేనివాడతను. ఇప్పుడామె అతని వెనుకే ఉంటూ ఎప్పుడూ చూడని ఊరికి వెళ్లి జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికీ తెలియదు. ఈనాటి బంధుత్వాలు రేపటిలోగా మారవచ్చు. అప్పటి వరకు ఎవరో తెలియని వాళ్లతో కొత్త బంధుత్వం చిగురించనూ వచ్చు. ఏ బంధం ఎటువైపుకి దారితీస్తుందన్నది ఎవ్వరికీ తెలియదు. శ్రమని మర్చిపోయేందుకు పడవ నడిపేవారు పాడుకునే పాటలో నాయికా నాయకుల మనస్థితి ఆవిష్కృతమవుతుంది. కోరంగి కోటిపల్లి రెండు కూడా తూర్పుగోదావరి జిల్లాలో

ప్రముఖ రేవులు. వారు పాడుతున్నప్పుడు పాటలు ఈ రేవుల పేర్లు కూడా వినిపిస్తాయి. చిత్రంలో మూగదైన కథానాయిక వినగలదు కాని తిరిగి ఏమీ చెప్పలేదు. దానికి కారణం మాటలు రాకపోవడం మాత్రమే కాదు, మాట్లాడే పరిస్థితి ఆమెకు లేకపోవడం. సిరిసిరి మువ్వా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం కెవి మహాదేవన్.

వాల్మీకి రామాయణంలో గుహునిది చక్కని పాత్ర. ఇతడు నిషాధరాజు. వేటాడడం ఆయన వృత్తి. గుహునికి ఇక్షాకు వంశప్రభు అయిన శ్రీరాముడంటే పంచ ప్రాణాలు. అరణ్యవాసం చేస్తున్న శ్రీరామచంద్రుడు తన రాజ్యం గుండా వెళ్లబోతున్నాడని విని గుహుడు పరమానందభరితుడయ్యాడు. రాముని రాకకై 1000 కళ్లతో ఎదురుచూశాడు. తీరా శ్రీరాముని చూశాక ఏం మాట్లాడాలో తోచలేదాయనకి. సందేశాన్ని సున్నితమైన హాస్యాన్ని జోడిస్తూ చక్కని పాట రాశారు కొసరాజువారు. అందరినీ అద్దరినీ దాటలేక దయజూడగా వంటి చక్కని పదాలతో పాటు రామ పాదధూలితో రాతి నాతిగా మారింది కదా. మరి ఆ పుణ్యపాదం నా పడవను తాగితే ఏమవుతుందో. అందుకే ముందు నీ కాళ్ళు కడగని ఈ తండ్రి అని గుహుని పరంగా అతిశయోక్తిని సునిశితంగా పాటలో పొందుపరిచారు. హనుమంతుని పాత్రను పోషించడంలో దిట్ట అయిన అర్జా జనార్దనరావు గుహునిగా నటించారు. రామునిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ నటించిన సంపూర్ణ రామాయణం చిత్రం బాపు రూపకల్పనలో అపురూపంగా నిలిచింది. సంగీత దర్శకులు కెవి మహదేవన్ ధీర శంకరాభరణ రాగంలో స్వరాలు సమకూర్చిన ఈ పాటను ఘంటసాల బృందం మధురంగా ఆలపించారు.

వయసొచ్చిన తమ సంతానం ఎప్పుడెప్పుడు ఒక ఇంటివారవుతారా అని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉండడం చాలా సహజం. ఆ సంతానం కూతురైనా కొడుకైనా వాళ్ల మానసిక స్థితి దాదాపు అలాగే ఉంటుంది. కానీ పెళ్లి మాట వచ్చేసరికి ఎవరి ఆలోచనలు వారివి. కట్నకానుకలు ఏమిటని మగపెళ్లి వాళ్లు ఆలోచిస్తే అవి ఎలా సమకూర్చాలోనని ఆడపెళ్లివారు సతమతమవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు నడుంకట్టి ముందుకొచ్చి తన స్వానుభవాన్ని సందేశరూపంలో తెలియజేస్తున్నాడు. పెళ్లిళ్ళు జరిగినప్పుడు, కట్నకానుకల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పాటను గుర్తు చేసుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. 1952లో విడుదలైన పెళ్లి చేసి చూడు చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల కళ్యాణిరాగంలో స్వరపరిచి ఆలపించిన ఈ గీత రచన పెంగలి నాగేంద్రరావు.

నటులు పద్మనాభం స్వంత నిర్మాణ సంస్థ రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై 1965లో విడుదలైన చిత్రం దేవత. నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కె హేమాంబరధరావు దర్శకత్వం వహించారు. పనిమంతురాలిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, క్షమించడంలో భూమాతగా, ఇల్లాలు ఉత్తమ గుణాలను కలిగి తన బాధ్యతలు నిర్వహిస్తూ అందర్నీ సంతోషపెట్టాలని చెప్పినట్టే మగవారు కూడా కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపే చ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్తః, ఖలు ధర్మనాదః అంటే పనులు చేయడంలో ఒక యోగిలా, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరిస్తూ, కృష్ణుని వలె ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉంటూ, వండినదాన్ని వంకలు పెట్టకుండా తింటూ, పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలని నీతిశాస్త్ర బోధ. కాని ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఇల్లాలి భావాలను ప్రతిబింబించే విధంగా వీటూరివారు ఈ గీతాన్ని రాశారు. ఘంటసాల మృదుమధురంగా ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి భైరవిరాగంలో స్వరాలు సమకూర్చారు.

సంఘంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతూనే దుష్కర్మలను చేస్తున్న ప్రముఖుల నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నంగా ఒక చక్కని సందేశాన్ని జోడించి తీసిన చిత్రం పెద్ద మనుషులు. ఈ చిత్రంలో పురపాలక అధికారిగా నటించింది జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు. కాగా అతని జట్టులో ఇంకో ముగ్గురు దుర్మార్గులు వెరసి దుష్ట చతుష్టయం ఇందులోని ప్రతినాయకులు. అయితే అధికారి తమ్మునిగా తిక్కశంకరయ్య పాత్రలో రేలంగిగారు నటించారు. ఆ పాత్ర ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఈ చిత్ర శీర్షికా గీతం ఇలా సందేశాత్మకంగా సాగిపోతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి సూక్తుల్లా భవిష్యత్తును సూచిస్తుంది. ఆనాటి ఈ పాట నేటి తరానికి కూడా వర్తించేలా రాశారు రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు సంగీతం అందించిన ఈ పాటను ఘంటసాల ఆలపించారు.

తన ప్రియుడిని చూడగానే మదిలో ఏదో తెలియని తీయని అలజడి రేగిందని, ఆ రాకతో తనువు పులకరించిపోయిందని ప్రేయసి అంటోంది. నిగ్గులులికే బుగ్గలలోని సిగ్గును చూసి ప్రేయసిని చేరుకున్నానని ప్రియుడు అంటాడు. ఇద్దరిలో ఆ వింత ఎలా జరిగిందోనని ఇలా పాటరూపంలో పాడుకుంటున్నారు. 1966లో శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన అగ్గిబరాటా చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన యుగలగీతం, రచన సి నారాయణరెడ్డి, స్వరపరిచింది విజయ కృష్ణమూర్తి.

యుక్త వయసులోనే తనకు కాలం చెల్లిందని తెలిస్తే ఆ మానసిక క్షోభ వర్ణనాతీతం. చిత్రంలోని నాయిక పరిస్థితి ఇలాంటిదే. ఆమె శారీరక మానసిక స్థితికి ఈ పాట అద్దం పడుతుంది. పైకి నవ్వుతూ బ్రతుకుతున్నట్లు నటిస్తున్నా లోలోన కబలించే ఆరోగ్యస్థితి. రేపనేది ఉందో లేదో తెలియని పరిస్థితి. అయినా రేపటిపై ఆశవీడని మానసిక స్థితి. అంతలో ఆమె జీవితంలోకి వచ్చిన అనుకోని అతిథి ప్రేమ వల్ల మానసిక ఘర్షణ. మనసులో అతిథితో పాటు చేరిన చిరకాల జీవన ఆకాంక్ష, కాని అది సాధ్యం కాదన్న మానసిక వేదన. ఈ సంఘర్షణకు అద్భుతమైన సాహిత్య రూపమే ఈ పాట. మెరుపుని మిడిసిపాటుగా చూపిస్తూ దేహాన్ని మిడిసిపడవద్దని, ఎంత మిడిసిపడినా దాని జీవనం కరుగుతుందని సూచిస్తున్నాడు. అది కురిసి కరిగే మేఘంలా నెమ్మదిగా కావచ్చు, లేదా మెరిసి మాయమయ్యే మెరుపుల క్షణికమూ కావచ్చు. తన బ్రతుకు మెరుపుల క్షణంలో కరిగేదని తెలిసినా కురిసే మేఘంలా నెమ్మదిగా కరగాలని ఆమె ఆరాటం. 1982 విడుదలైన మంచుపల్లకి చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

వెండి తెరపై చిరకాలం నిలిచి ఉండి ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా ఎన్నిసార్లు చూసినా నిత్య నూతనంగా అనిపించి ఆనందభరితం చేసే చిత్రం 1957 విడుదలైన మాయాబజార్. ఈ చిత్రంలో హాస్య శృంగార సాహిత్య సంగీత సౌరభాలను జతచేర్చి కూర్చి అజరామరమైన చక్కని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఎందరో కళాకారులకు దక్కింది. వెన్నెల కాంతిలో నౌకావిహారం చేస్తూ ఆ కాంతికి శోభిల్లుతున్న ప్రకృతికి పరవశించిపోయి పల్లవిస్తున్న జంటలపై చిత్రీకరించారు ఈ సన్నివేశం. మోహనరాగంలో స్వరపరచబడిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో పి. లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం. పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 2026 మే నెల 6వ తేదీ బుధవారం నాడు ఆకాశవాణి వివిధ భారతి ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శిని ప్రసారమవుతుంది. 7:15 ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

సాయంకాలం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లో, 6:20 కొత్త ప్రేమలేఖలు. రేపు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన రూట్ కెనాల్ గురించి డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రాత్రి 8:00 మస్తీ మజా, 8:30 ఏకచిత్రగానం. ఇక రాత్రి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి హైదరాబాద్ ఆస్కి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమవుతాయి. పదకొండు గుర్తుకొస్తున్నాయి, 12 చైతన్య స్ఫూర్తి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.